ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 11వ రోజు.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయత సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్య

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:31 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు మన క్షేత్ర దర్శనిలో మనం వెళ్ళబోతున్నది మహారాష్ట్రకి. నాసిక్ దగ్గర సప్తశృంగి మాత టెంపుల్. సప్త అంటే 7, శృంగి అంటే పీక్స్ ఆర్ హిల్స్, అంటే 7 మౌంటైన్స్ ఆర్ 7 మౌంటైన్ పీక్స్ మధ్యలో వెలిసిన దేవి. సప్తశృంగి ఘాట్ రఫ్లీ 4,659 ఫీట్ ఎలివేషన్లో ఉంటుంది. నాసిక్ నుంచి అరౌండ్ 60-65 కిలోమీటర్స్. ఒక రోడ్ జర్నీ ఇస్ ద ఈజియెస్ట్ వే టు రీచ్ దిస్ ప్లేస్. ఇక్కడ దేవి చాలా డిఫరెంట్గా ఉంటారు. న్యాచురల్ రాక్ ఫార్మేషన్లో అప్రాక్సిమేట్లీ 8 feet హైట్లో 18 చేతులతోటి విత్ డిఫరెంట్ వెపన్స్ దేవిమూర్తి అక్కడ కొలువై ఉన్నారు. ట్రెడిషన్ ప్రకారం సప్తశృంగి మాత ఒక శక్తిపీఠం, అండ్ మహారాష్ట్రలో ఇది 3.5 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ప్రదేశం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:45 అవుతోంది. నేను మీ ఆర్జీ చంద్రిక. సో సప్తశృంగ దేవి టెంపుల్ నా

6:30 నుంచి 60 kilometers అప్రాక్సిమేట్లీ అనుకోండి. మనకి ఈజియెస్ట్ వే టు రీచ్ దిస్ ప్లేస్ ఇస్ హైదరాబాద్ నుంచి మీరు నాసిక్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తే అక్కడి నుంచి అబౌట్ 65-70 kilometers యూ కెన్ రీచ్ ద టెంపుల్. లేదు అంటే నాసిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇట్స్ అబౌట్ 45 kilometers జర్నీ. సో మీరు కానీ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ నాసిక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి సప్తశృంగి ఘాట్కి రోడ్ జర్నీ ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ యూజువలీ ఇక్కడ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆర్ లిమిటెడ్, సో మీరు ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళడం ఇస్ అ వెరీ ఈజియర్ ఆప్షన్ టు గో ఫర్. నౌ కమింగ్ టు ద డేటీ హర్ సెల్ఫ్, సప్తశృంగి మాత చాలా డిస్టింక్టివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ దేవి. లైక్ ఇమాజిన్ దిస్, 8 feet ఆఫ్ న్యాచురల్ రాక్, దాని మీద దేవి విత్ 18 arms, ఒక్కొక్క చేతిలో డిఫరెంట్ వెపన్ ఉంటుంది. సో మనం చూసే ఇమేజ్ ఇస్ నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ స్కల్ప్చర్ బట్ ఇట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఐకానోగ్రఫీ ఆఫ్ అ స్టోరీ, అ స్టోరీ ఆఫ్ ప్రొటెక్షన్, అ స్టోరీ ఆఫ్ శక్తి, నాట్ జస్ట్ బీయింగ్ సాఫ్ట్నెస్ బట్ ఆల్సో బీయింగ్ కరేజ్. మనకి సాధారణంగా అమ్మ అనగానే దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ సాఫ్ట్నెస్, దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ క్రేడిల్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ ఇమేజరీ. కానీ మదర్లీ ఇన్స్టింక్ట్ ఇస్ నాట్ జస్ట్ టు కేర్ ఫర్ బట్ ఆల్సో టు ప్రొటెక్ట్ ఫియర్స్లీ వెన్ ఇట్ కమ్స్ టు దర్ చిల్డ్రన్. సప్తశృంగి క్షేత్రం మనకి ఎన్నో శక్తిపీఠాల్లో, మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్. హిందూ ట్రెడిషన్ ప్రకారం దక్ష యజ్ఞం జరిగినప్పుడు సతీదేవి అవమానం వల్ల అగ్నికి ఆహుతవుతారు. శివ భరించలేనంత కోపం, బాధ, వ్యధతోటి సతీదేవి బాడీని క్యారీ చేస్తూ యూనివర్స్ అంతా తిరుగుతుంటే అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవిని, ఆవిడ బాడీని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారంట. అప్పుడు ఈచ్ పార్ట్ ఎక్కడెక్కడైతే ఇట్ ఫాల్స్ బికమ్స్ అ శక్తిపీఠం. సో ఈ క్షేత్రం కూడా ఇస్ వన్ ఆఫ్ ద శక్తిపీఠ అండ్ అమ్మవారి ఇక్కడ దుర్గాదేవిగా అవతారం ఇచ్చి దర్శనం ఇస్తారు. ఈ క్షేత్రం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 7 అవుతోంది. నేను మీ ఆర్జీ చంద్రిక. ఇక్కడ లోకల్ ట్రెడిషన్ ప్రకారం ది లెజెండ్ గోస్ బై మనకి బాగా తెలిసిన మహిషాసురమర్దిని స్టోరీ, అండ్ ఆ అమ్మ అవతారం కూడా ఇస్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ సప్తశృంగి మాత అని ఇక్కడ లోకల్ పాపులేషన్ బిలీఫ్. సో ఇక్కడ మనం చాలా

టెంపుల్స్లో దేవుని చూసినప్పుడు అమ్మవారు ఎన్నో స్వరూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు. శాంత స్వరూపిణిగా, రాత్ర స్వరూపిణిగా, అండ్ ఇక్కడ ఇన్ పర్టిక్యులర్ దేవి విత్ ఆల్ హర్ వెపన్స్ అండ్ ఆల్ హర్ గ్లోరీ. షీ ఈజ్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ హౌ ఫియర్స్ అ మదర్ కెన్ బీ వెన్ షీఈస్ ఆర్ టు ప్రొటెక్ట్ హర్ చిల్డ్రన్. అండ్ యా, సో ఒక మదర్ అంటే జస్ట్ సాఫ్ట్నెస్ అండ్ యునో దట్ కేరింగ్ లవ్ అండ్ ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్ ఫెమినిన్ ఎనర్జీయే కాకుండా ఇట్ కెన్ ఆల్సో బీ వెరీ ఫియర్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ లుక్ ఎట్ రాత్రి స్వరూపం ఆఫ్ అమ్మవారు. అండ్ మేబీ దట్ ఈస్ వై ది స్పేస్ హ్యాస్ సచ్ అ పవర్ఫుల్ ఐడెంటిటీ. మీరు మామూలుగా ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే, నాకు పర్సనల్ బిలీఫ్ ఏంటి అంటే, మనం ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకున్నట్టు, హాలిడే ప్లాన్ చేసుకున్నట్టు, వీ క్యాన్ గో టు దీస్ ప్లేసెస్. దెర్ ఈస్ అ సర్టన్ యునో డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు గెట్ టు దీస్ ప్లేసెస్. సో ఐఎమ్ హోపింగ్ వన్ డే మీరు ఒక యునో మనస్ఫూర్తిగా కోరుకుంటే యూ విల్ బి ఏబుల్ టు రీచ్ దిస్ డెస్టినేషన్ అండ్ అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఇంకో చక్కటి పాట మీకోసం.

తద్ధీం తకథిమి తక చణు తకథిమి తక చణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తక చణు తకథిమి తక చణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:14 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మీరు పొద్దున్న లేవగానే కాఫీయో టీయో తాగుతారు. ఒక చిన్న క్వశ్చన్, నార్మల్లీ కాఫీలో ఎన్ని స్పూన్లు పంచదార వేసుకుంటారు? 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్, అండ్ దెన్ కొంతమంది అయితే ఆ కాఫీ ఆర్ టీ అనే పదార్థంతో పాటు కొన్ని బిస్కెట్లు లేకపోతే ఓ మిడ్ మార్నింగ్ స్వీట్. ఇన్ని స్పూన్లు షుగర్ వేసుకున్నాక అది కాఫీ టీ కాకుండా ఒక గ్లాస్లో పాయసంకి ఎంత మాత్రం తీసిపోదు. అండ్ మళ్ళీ మిడ్ డే ఆర్ మిడ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక స్నాక్ తినేసి ఆఫ్టర్నూన్ టీ, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిజర్ట్. ఇలా మనం చెప్తూ పోతే మనం రోజు మొత్తంలో తినే మీల్స్ బెవరేజెస్ కన్నా వాటి పేరు చెప్పుకొని తినే తాగే డిజర్ట్సే ఎక్కువ.

యాక్చువల్లీ ఇంట్రెస్ట్ స్వీట్స్ మీద కాదు, ఆ షుగర్ మనకిచ్చే ఒక రకమైన హై మీద. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మీరు షుగర్ తినగానే ఆర్ కన్స్యూమ్ చేయగానే దర్ ఇస్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ సర్జ్ ఇన్ ఎనర్జీ దట్ యూ హ్యావ్. దాన్ని కొంతమంది షుగర్ రష్ అంటారు, షుగర్ హై అంటారు. అండ్ దీనివల్ల ఆ తాత్కాలికంగా మీకు కొంచెం ఆ రష్ అండ్ ఎనర్జీ అనిపించినా లాంగ్ రన్లో దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. తినడానికి పంచదార తీయగా ఉన్నా అది చేసే హార్మ్ మాత్రం చాలా చేదైనది. సో ఈ మధ్య మనం వింటూనే ఉన్నాము, ఎక్కడ చూసినా షుగర్ అవాయిడ్ చేయాలి, షుగర్ వల్ల చాలా యూనో నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ అవైలబుల్ అవుట్ దేర్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ ఆల్సో. మరి ఈ పంచదార గోళంటో తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:28 అవుతుంది. నేను మీ ఆర్జీ చంద్రిక. మరి కొలోకియలీ స్పీకింగ్, షుగర్ని ది డ్రగ్ ఆఫ్ ది న్యూ ఏజ్ అంటారు. అంటే సైంటిఫికలీ అది డ్రగ్ కాకపోవచ్చు, బట్ కొలోకియల్గా సాధారణ వాడుక భాషలో షుగర్ హ్యాస్ బికమ్ వెరీ కంపారిటివ్ టు అడిక్టివ్ సబ్స్టెన్స్. ఎందుకు ఇలా అంటారు, ఎందుకు ఈ కంపారిజన్ వచ్చింది, దీని గురించి ఆలోచిస్తే బేసికలీ స్వీట్ ఫుడ్స్ ఆర్ షుగర్ మన సిస్టమ్కి, మన బ్రెయిన్కి ఒక రివార్డింగ్ మెకానిజం అయిపోయింది. అండ్ మోడర్న్ ఫుడ్ ఎన్విరాన్మెంట్లో హైలీ స్వీటెండ్ ఫుడ్ ఇస్ వెరీ ఈజీలీ అవైలబుల్. మీరు స్వీట్ అని అనుకోకుండా తినే చాలా పదార్థాల్లో కూడా షుగర్ కంటెంట్ ఇస్ స్కై రాకెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కెచప్. అసలు ఈ కెచప్ తినే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏ ఫుడ్ తిన్నా కానీ దాంతో, దాని టేస్ట్తో సంబంధం లేకుండా అంత కెచప్ వేసేసుకొని దాంతో తినేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమోసా తిన్నా, బజ్జి తిన్నా, ఏం తిన్నా, నాట్ దట్ దే ఆర్ ది మోస్ట్ హెల్దియస్ట్ ఆప్షన్స్, బట్ ఆ సమోసా టేస్ట్ ఏంటో తెలియకుండా డామినెంట్గా అంత కెచప్ వేసుకుని తినే టైప్ చాలామంది నేనే పర్సనల్గా చూసాను. కానీ డు యూ రియలైజ్ మనం కెచప్ ఒక సేవరీ ఐటమ్గా భావించిన అందులో దర్స్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ షుగర్. సిమిలర్లీ ఏరేటెడ్ డ్రింక్స్ చాలా

యు నో డ్రింక్స్ దట్ వీ కన్స్యూమ్, ఐస్డ్ టీస్, ఐస్డ్ కాఫీస్, వీటన్నిటిలో కూడా దేర్స్ హీప్ లోడ్స్ ఆఫ్ షుగర్. అండ్ బికాజ్ యువర్ బ్రెయిన్ థింగ్స్ ఇట్స్ అ రివార్డ్, అది ఒక డోపమైన్ రిలీజ్ చేసి మీకు నెక్స్ట్ టైం మళ్ళీ షుగర్ తినాలి అన్న కోరికను పుట్టిస్తూ ఉంటుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ హై షుగర్ కన్సంప్షన్, దానివల్ల మన టేస్ట్ బడ్స్ కూడా ఆ షుగర్కి బాగా అక్లిమటైజ్ అయిపోతాయి. సో తక్కువ షుగర్ ఆర్ సాధారణంగా కాఫీలో 2 స్పూన్ల షుగర్ వేసుకుని తాగే వాళ్ళకి 1 స్పూన్ షుగర్ చాలా చప్పగా టేస్ట్లెస్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. బట్ గుడ్ న్యూస్ ఇస్ మన టేస్ట్ బడ్స్ని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రీట్రైన్ కూడా చేసుకోవచ్చు. సో షుగర్ కట్ చేయడం అనగానే చాలామంది ఇమ్మీడియట్గా 0 షుగర్ ట్రెండ్ మీదకి అలా జంప్ చేసేస్తూ ఉంటారు. కానీ ఫర్ సమ్వన్ హూస్ ఆల్రెడీ హ్యావింగ్ అ బెవరేజ్ విత్ లైక్ 3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఇఫ్ దే కెన్ కట్ బ్యాక్ అట్లీస్ట్ 1 స్పూన్, మీరు టీలో 2 స్పూన్స్ వేసేటట్టయితే మేబీ స్టార్ట్ విత్ 1 or 1.5 స్పూన్స్ అండ్ గ్రాడ్యువల్లీ దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తే అది మీ సిస్టమ్కి ఏదో ఇట్ నాట్ త్రో యూ ఆఫ్, అట్ ద సేమ్ టైమ్ స్లోగా మీకు అలవాటు కూడా అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ జంపింగ్ ఆన్ టు అ ట్రెండ్, ట్రై టు ట్రైన్ యువర్ టేస్ట్ బడ్స్ అండ్ యువర్ బ్రెయిన్ ఇన్ టు లైకింగ్ సంథింగ్ గ్రాడ్యువల్లీ. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:45 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. సాధారణంగా జీరో షుగర్ అనగానే షుగర్ ప్యాకెట్ అలా లోపల పెట్టేసి షుగర్ డబ్బా కళ్ళకు కనిపించకుండా దాచేసి అసలు కాఫీలలో టీల్లో వేరే వగేరా వగేరాలో టేబుల్ షుగర్ వేయడం మానేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ సీరియల్స్ కానివ్వండి, ఫ్లేవర్డ్ యోగర్ట్స్, సాసెస్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్ ఫర్ దాట్ మ్యాటర్, ఇవన్నీ యథావిధిగా తినేస్తారు.

ఈవెన్చువలీ షుగర్ కట్ చేయడం అనేది ఇస్ నాట్ జస్ట్ డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ చేసే షుగరే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్యాకేజ్ ఫుడ్స్లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ షుగర్ కంటెంట్ దట్ వీ మిస్ అవుట్. సో షుగర్ కట్ డౌన్ చేయడం అనేది జస్ట్ మీ టేబుల్ వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగరే కాకుండా మీరు కన్జ్యూమ్ చేసే ప్రతి ఫుడ్లో ఎంత షుగర్ కంటెంట్ ఉంది అది వెల్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఉందా లేదా చూసుకోవాలి. మరి లిమిట్స్ అంటే ఎంత, హౌ మచ్ ఇస్ టూ మచ్? WHO రికమెండేషన్ ప్రకారం ఫ్రీ షుగర్స్ టోటల్ డైలీ ఎనర్జీ ఇంటేక్లో 10% కన్నా తక్కువ ఉండాలి. ఇంకా అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే 5% కన్నా తక్కువ ఉండడం ఇస్ ద ఎయిమ్ దట్ వీ నీడ్ టు గో టు. బట్ ఇక్కడ 12 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ డైలీ కన్జ్యూమ్ చేసేస్తున్నా అని అర్థం చేసుకోవడం కాదు. బేసికలీ మీ క్యాలరీ ఇంటేక్ ఒక 2000 క్యాలరీస్ అనుకోండి, అందులో 10% ఇస్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ షుగర్ దట్ యూ కెన్ కన్జ్యూమ్ అండ్ 10% ఇస్ నాట్ ఈక్వల్ టు 10 గ్రామ్స్. మీరు కన్జ్యూమ్ చేసే షుగర్ సే 2000లో 10% అయితే ఆ వెల్ విత్ ఇన్ దట్ బౌండరీస్ ఉండాలి. సో జస్ట్ కపుల్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అవాయిడ్ చేయడమే కాకుండా మీరు తినే ఫుడ్ ప్రతి దాంట్లో ఎంత షుగర్ కాంటెంట్ ఉంది, మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న అవేర్నెస్ కెన్ బి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అవాయిడింగ్ షుగర్ ఆర్ కటింగ్ ఇట్ డౌన్. అండ్ మనం చాలా హెల్దీ అనుకునే ఎన్నో యూనో ఇంగ్రీడియంట్స్లో కూడా షుగర్ ఉంటుంది, లైక్ బీట్ హనీ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్. టూ మచ్ ఆఫ్ దీస్ కెన్ ఆల్సో లీడ్ టు హయ్యర్ షుగర్ కన్సంప్షన్. అండ్ ఈసారి మీరు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కట్ డౌన్ షుగర్, విచ్ ఈస్ వెరీ హైలీ రికమెండెడ్ దట్ యు డూ, మీరు కన్జ్యూమ్ చేసే వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగరే కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్లో న్యాచురలీ అవైలబుల్ షుగర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ట్రై టు స్టే అండర్ 10% ఆఫ్ యువర్ టోటల్ క్యాలరీ కన్సంప్షన్ అండ్ మేబీ వర్క్ టువర్డ్స్ 5%. ఐ నో ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ టు లివ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద క్వాలిటీ ఆఫ్ యునో లివింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో మేబీ టు అండర్స్టాండ్ ద టెక్నికాలిటీ ఆఫ్ హౌ టు కట్ థింగ్స్ డౌన్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. ఇంకో చక్కటి పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it.

0: royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం 10 గంటలకు హోటల్ తాజ్ కృష్ణాలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. రాష్ట్రంలో ఆటో ఛార్జీలు పెంచుతూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు ఆటో కనీస ఛార్జ్ 30 రూపాయలుగా ఉండనుంది. కనీస ఛార్జ్ తర్వాత ప్రతి కిలోమీటర్కు 14 రూపాయలు వసూలు చేస్తారు. 3 నెలలలోపు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు తెచ్చిన ఆర్టీసీ మెట్రో కామన్ పాస్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మంత్రులు ఈ ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి సచివాలయం

వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. బీహార్ను ముంచెత్తిన భారీ వరదల వల్ల గండక్, గంగా నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కరకట్టలు తెగిపోవడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయమవ్వగా ఆ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. విశాఖ బీచ్లో నిన్న గల్లంతైన 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ప్రశాంత్ మృతదేహం దొరక నేడు నితీష్, సూర్యల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దిల్సుఖ్ నగర్ ఆలయ ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయమై సిపితో మాట్లాడి తక్షణ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాలు భక్తుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసియా క్రీడలు మహిళల హాకీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాపై 1-0 తేడాతో విజయం సాధించిన భారత్ సంచలనం సృష్టించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత భారత్కు చారిత్రాత్మక గోల్డ్ మెడల్ దక్కడమే కాకుండా 2028 ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. ఈ ఉదయం 10 గంటలకు జరిగే ఆసియా క్రీడల ఫైనల్ పోరులో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ విజయం సాధించిన జట్టు ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ను కైవసం చేసుకుంటుంది. భారత అథ్లెట్లు నిన్న ఒకే రోజు 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో సంచలనం సృష్టించారు. సుజీత్, లవ్లీనా, పర్వీన్, అంకుష్లతో పాటు మహిళల హాకీ, ఆర్చరీ టీంలు పసిడి సాధించడంతో భారత్ మొత్తం 76 పతకాలతో 5 స్థానానికి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లేదని చెప్ప నిమిషము చాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: readwithrainbow2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, Telangana sings its story.
5: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
6: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
4: History,
5: art,
4: literature, tourism,
5: cinema,
4: culture, all woven together in one vibrant hour.
6: Telangana,
5: the voice of our home state.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్పై హమారా హైదరాబాద్. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆశావాహులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టికెట్ ఆశిస్తున్న గౌరీ సతీష్, సత్తు మల్లేష్, అనిల్, చెనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి హాజరుకానున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు G7 దేశాలు వచ్చే 4 నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ పరిమాణంలో డీజిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించాయి. ఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ నిస్వార్థ సేవే భారతీయ సంస్కృతికి మూలమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకు విశేష సేవలందించిన గ్రహీతలను అభినందిస్తూ ఈ పురస్కారం భారతీయ సాంస్కృతిక బాధ్యతకు దక్కిన గౌరవమని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్స్ సర్జరీ సదస్సులో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇవి మున్ముందు పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ వ్యవస్థను పునర్నిర్వచించి రోబోటిక్ కార్డియాలజీ వంటి నూతన విభాగావిర్భావానికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో

స్వయం సమృద్ధి సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాయలసీమలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని నగరం విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో నెగ్గి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:16 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. పొద్దున లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది

నాకు మాత్రం కాఫీ అంటే లేవగానే కాఫీ తాగకూడదని నేనే చాలాసార్లు చెప్పాను, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఫస్ట్ లేచిన వెంటనే డైరెక్ట్గా కాఫీనేటెడ్ డ్రింక్స్ అసలు తాగకూడదు. యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ వాటర్, కొంచెం సిస్టమ్కి టైం ఇచ్చి ఆ తర్వాత కాఫీ తాగడంలో తప్పేం లేదు. కానీ ఈరోజు కాఫీ తాగుతుంటే అసలు కాఫీలో ఫస్ట్ పాలు ఎవరు కలిపారు అన్న ఒక థాట్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏమిటి అంటే, దాని గురించి ఎంత వెతికినా తెలిసింది ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా ఫస్ట్ మిల్క్ మిక్స్ చేసింది ఎవరో తెలియకపోయినా మోస్ట్ లైక్లీ ఇదొక యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అని మాత్రం రిజిస్టర్డ్గా ఉంది. వియన్నా కాఫీ హిస్టరీలో జార్జ్ ఫ్రాంక్ అనే వ్యక్తి కాఫీని మిల్క్తో సర్వ్ చేసేవారట. దీని గురించి ఒక పెద్ద ఫేమస్ స్టోరీ ఉంది, అండ్ అక్కడ ఒక కాఫీ హౌస్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్లీ నోన్ ఫర్ దిస్. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ అ రిఫ్ బిట్వీన్ ఫోక్లోర్ అండ్ హిస్టారియన్ రికార్డ్స్, కాబట్టి ఆ లోకల్ హిస్టారియన్స్ అందరూ దాన్ని మాత్రం హిస్టరీ అని కాకుండా కాస్త ఫోక్లోర్, కాస్త యునో రీజనల్ కల్చరల్ స్టోరీ టెల్లింగ్గా భావిస్తారు. సో వియన్నాలో 1685లో జానిస్ అనే ఒక అమెరికన్ మర్చెంట్ ఫస్ట్ డాక్యుమెంటెడ్ కాఫీ హౌస్ ఓపెన్ చేశారట, అండ్ అక్కడ ఇస్ వేర్ దే ఫౌండ్ ద ఫస్ట్ డాక్యుమెంటెడ్ మిల్క్ యాడ్ చేసిన కాఫీ. సో మిల్క్ కాఫీకి ఒక సింగిల్ ఇన్వెంటర్ అనే జాబితా లేకపోయినా, మనకి మాత్రం అట్ దిస్ పాయింట్ కాఫీ అండ్ మిల్క్ కైండ్ ఆఫ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మరి మిల్క్ యాడ్ చేయడం వెనకాల రీజన్ ఏంటి అంటారా? నాకు తెలిసి ఇట్స్ సింప్లీ ద టేస్ట్. కాఫీ బిటర్నెస్ని, దాని యాసిడిటీని మిల్క్ కొంచెం స్మూతన్ చేస్తుంది. టెక్స్చరలీ కాస్త క్రీమీనెస్ యాడ్ చేసి కాస్త కాఫీ ఫ్లేవర్ని మెలో చేస్తుంది. సో న్యూట్రిషన్ వైజ్ మిల్క్ మైట్ యాడ్ సమ్ కాల్షియం అండ్ ప్రోటీన్, కానీ ఓవరాల్గా నాకు తెలిసి మాత్రం ద ఇన్వెన్షన్స్ ఆల్వేస్ హ్యావ్ అల్టీరియర్ మోటివ్ లాగా, కాఫీలో మిల్క్ యాడ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ అల్టీరియర్ మోటివ్ ఇస్ ఇట్స్ టేస్ట్. మిల్క్ కాఫీ గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఒక మంచి పాట మీకోసం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జాగ్తే రహో, జాగ్తే రహో.
3: సిర్ఫ్ జాగ్తే నహీ, సజగ్ రహో.
2: సిర్ఫ్ రాతో మే నహీ, జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
3: అఫ్వాహో సే,
2: ధోకా ధడీ సే
3: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
2: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
3: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
2: సజగ్ భారత్,
3: జాగరూక్ భారత్,
2: సశక్త్ భారత్.
4: స్వాగత హై దోస్తో ఆప్ సబ్ కా ఏషియన్ గేమ్స్ 2026 కీ తాజా అప్డేట్ మే. ఆజ్ కీ పహలీ అప్డేట్ మే మేరే సాథ్ హై సాక్షి మాండవాల్ ఔర్ మే హూ మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ. ఆజ్ కీ సుబహ్ బేహద్ సుహానీ కహ సక్తే, బేహద్ ఖూబ్సూరత్ సుబహ్ కహ సక్తే. భారత్ నే 2 గోల్డ్ మెడల్ జీత్ లియే. అభీ అభీ జస్ట్ జబ్ హమ్ ఆప్సే జుడే హై ఉసీ వక్త్ గోల్ఫ్ మే భారత్ కో గోల్డ్ మెడల్ మిలా హై. జీ హాన్, భారత్ నే శాందార్ ప్రదర్శన్ కర్తే హుయే గోల్ఫ్ కా గోల్డ్ మెడల్ జీత్ లియా హై ఔర్ వో భీ జీతా హై కిస్ ఖిలాడీ నే? ప్రణవీ నే జీతా है. जी हाँ, पणवी उर्स ने महिला व्यक्तिगत स्ट्रोक प्ले स्पर्धा में शानदार प्रदर्शन करते हुए स्वर्ण पदक जीत लिया. एशियन गेम्स से पहले पदक की प्रबल दावेदारों में उनका नाम हालांकि नहीं शुमार था, लेकिन पणवी ने अपने प्रदर्शन से सभी को चौंकाते हुए भारत के लिए महिला गोल्फ का पहला व्यक्तिगत जो सोना है, गोल्ड है एशियन गेम्स का, वो दिला दिया. ये उपलब्धि भारतीय गोल्फ के इतिहास में एक नया अध्याय कह सकते हैं. बिल्कुल साक्षी,
5: जरूर शाहिद. एंड अपने श्रोताओं को हम ये भी बता दें कि इससे पहले जो गोल्फ के अंदर इंडिविजुअल गोल्ड आया था वो शिव कपूर लाए थे 2002 में. तो यानी 24 साल का इंतजार आज जाकर समाप्त होता है विद दिस ब्यूटिफुल गोल्ड दैट प्रणवी उर्स हैज बॉट फॉर द कंट्री. एंड अलॉन्ग विद दैट प्रणवी, अदिति एंड दीक्षा ऑल्सो क्लिंच्ड द सिल्वर मेडल इन द वुमेन्स टीम इवेंट इन गोल्फ. चलिए आपको दूसरी तरफ भी लेकर चलते हैं, दूसरी खबर की तरफ, जो आने वाली है आर्चरी की दुनिया से, जहां आज हिस्ट्री बन गई. Kumkun Mahod has created history. She became the first Indian women's recurve archer to

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:46 అవుతోంది. నేను మీ ఆర్జీ చంద్రిక. మరి మామూలుగా ఎవరైనా మనని కాల్ చేసినా, రీచ్ అవుట్ అయినా, మనకి బాగా కావాల్సిన వాళ్ళు బాధపడుతుంటే మనకి ఏం చేయాలో తెలీదు. కొన్నిసార్లు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏదో కాంట్రిబ్యూట్ చేసేసేయాలి అన్న ఒక యూనో అవస్థలో కొన్నిసార్లు అంతగా రెలెవెంట్ అయిన విషయం కాకపోయినా అలా చెప్పేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఇఫ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యూనో ఆర్ పార్ట్నర్ ఆర్ ఆర్ సిబ్లింగ్ ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ దే ఆర్ టాకింగ్ టు యూ అబౌట్ సంథింగ్,

ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ దే నీడ్ అండ్ వాట్ యూ వాంట్ టు గివ్. కొన్నిసార్లు వెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ మీకు జస్ట్ యునో యూ జస్ట్ వాంట్ టు ర్యాంట్ అవుట్, మీకు మీలో ఉన్న బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా బయటకు చెప్పేయాలి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను చెప్పేది వినేవాళ్ళు ఉంటే బాగుండు అన్నట్టు ఉన్నప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు కూర్చొని, అయ్యయ్యో నువ్వు ఇలా కాదు, అలా చేయాల్సింది, అబ్బా ఇదిగో ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావు, ఇలా కాకుండా ఇలా చేస్తుంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు అని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటే చెప్పుకునే వాళ్ళకి ఓకే నేను మాట్లాడేది ఇరిటేటింగ్గా ఉందేమో, ఆర్ వినాలని లేదేమో, లేకపోతే దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ బర్డెన్ దట్ దే డోంట్ వాంట్ టు టేక్ ఆన్ ఏమో అని ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచన. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ టు బ్రింగ్ టు ద టేబుల్ అండ్ నాట్ జస్ట్ బ్రింగింగ్ సంథింగ్ టు ద టేబుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. కాబట్టి నెక్స్ట్ టైం మీ ఫ్రెండో, మీ అక్కో, మీ బ్రదరో, ఎవరో ఒకళ్ళు ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ దే వాంట్ టు టాక్ టు యూ, ఓపెన్గా అడిగేయండి, వాట్ యూ నీడ్, డ్యూ వాంట్ మీ టు లిసన్ టు యూ ఆర్ డ్యూ వాంట్ అ సొల్యూషన్, అండ్ దాన్ని బట్టి యూ కెన్ సెట్ అ టోన్ టు ద కాన్వర్జేషన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ వాంట్ టు గివ్ షుడ్ నెవర్ సూపర్ సీడ్ వాట్ ది అదర్ పర్సన్ నీడ్స్. సో బీయింగ్ అ గ్రేట్ లిసనర్ ఈజ్ అ లైఫ్ స్కిల్ అండ్ వీ ఆల్ షుడ్ ప్రాక్టీస్ అ లిటిల్ మోర్. ఇంకో మంచి పాట మీకోసం, లిసన్.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 MHz పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:54 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. లిస్నింగ్ ఇది ఒక లైఫ్ స్కిల్లే కాకుండా చాలా విషయాల్లో ఇట్ కమ్స్ ఇన్ హ్యాండీ. మనం రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ లైక్ 2 or 3 నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నది విన్నది అంతా మోస్ట్లీ ఈజ్ బికాస్ ఆఫ్ లిస్నింగ్. కాబట్టి కొన్నిసార్లు వి షుడ్ కీప్ అవర్ థాట్స్ టు అవర్ సెల్వ్స్ అండ్ లిసన్ వెన్ సమ్వన్ స్పీకింగ్. అలాగే అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ ఇస్ టు టేక్ కాంప్లిమెంట్స్. ఎవరన్నా వచ్చి హే యూ లుక్ గ్రేట్ ఆర్ మీ షర్ట్ బాగుంది ఆర్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఇలా ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓ యూఆర్ జస్ట్ బీయింగ్ వెరీ కైండ్, అయ్యో అలా ఏం లేదు లేదు, ఈరోజు ఈ షర్ట్ ఎవరో పలానా డుమ్కానా ఎవరో కొనిచ్చారు అందుకే వేసుకున్నాను, లేకపోతే యూజువలీ నా షర్ట్స్ ఏమి ఇంత బాగు అంటే ఈరోజు నేను యూనో మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి ఇలా. వీ టెన్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఇఫ్ we don't deserve that compliment or we don't want that compliment as a matter of fact, which shouldn't be the case, right? So ee sari meeku evaranna compliment iste just own it, you know, say thank you, that is very nice of you to say or very sweet of you to say. అంతే తప్పించి ఆ కాంప్లిమెంట్ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేయడం కాకుండా ఎంబ్రేజ్ ఇట్. It doesn't often happen that you come across someone who is kind enough to say something nice about you in this day and age. So when it happens to you, I think you should just take it. Inko manchi paata meekosam.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరికల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సెదతీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జీ వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చినా వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం

చేశారు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండిఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 Next 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హమారా హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 10:03 అవుతుంది. అంటే ఇట్స్ టైం టు సే గుడ్ బై. మరిన్ని అద్భుతమైన పాటలతోటి, ఇంకొన్ని కబుర్లతోటి ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. ఇప్పుడు స్టూడియోలో ప్రియా అండ్ కైవల్య ఆర్ రెడీ విత్ అమేజింగ్ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ గ్రేట్ థింగ్స్ టు టాక్ అబౌట్. సో సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జీ చంద్రిక. Have a great day, spread love and be kind to yourself.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: Well, that was Sorry Bye by Justin Bieber. And next up, we have a promo.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: You just heard Sorry by Justin Bieber, and now it's time to move into more energetic bites. And now we have, coming up next would be Animals by Maroon 5. To tell you a little something about this song, this is one of those songs where the production does a lot of the storytelling. That pulsing beat and almost mechanical rhythm were designed to create a sense of movement, making the track feel like it's constantly chasing something, right? You and I have felt it. And here's a fun fact about the band. Maroon 5 actually started out as a rock band called

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడలు రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: కైవల్యా
1: అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే ప్రియ బాంధవి.
0: అండ్ వీఆర్ హియర్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ ద క్లాక్ ఇన్ ద స్టూడియో ఇస్ 11:48. వీఆర్ నౌ ఇన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇట్స్ టైమ్ ఫర్ దాట్ సెగ్మెంట్ ఆఫ్ ద డే, బట్ బిఫోర్ దాట్ హియర్స్ అ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జాగ్తే రహో, జాగ్తే రహో.
4: సిర్ఫ్ జాగ్తే నహీ, సజగ్ రహో.
3: సిర్ఫ్ రాతో మే నహీ, జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
4: అఫ్వాహోం సే,
3: ధోకా ధడీ సే
4: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
3: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
4: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
3: सजग भारत,
4: जागरूक भारत,
3: सशक्त भारत.
4: सुनिए सजग भारत
3: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
4: जागरूक बनिए,
3: सजग रहिए.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Yes, listeners, we are in the segment Ek Bharat Shreshth Bharat. That means we highlight one state per week. Today, we are taking you straight to God's own country, Kerala. Our listeners, aaj ka scene thoda special hai because I recently visited Varkala and oh my god, the mind is officially blown.
0: Kya baat hai Pri? Varkala sounds like a total dream destination. But honestly, sab log Kerala mein Alappi ya Munnar ki baat karte hain. So what is so special about Varkala then?
1: Kaivalya, listen. Subah subah when you walk on the Varkala cliff, niche ocean aur upar stunning views with birds. Par sabse crazy pata hai kya path hai? The black sand beach. Literally, sand completely black hoti hai wahan.
0: What? Black sand? That sounds amazing. Is it like volcanic sand or something?
1: Exactly. It's a heavy in mineral deposits like rutile and ilmenite, giving it the jet black metallic look. And the visual contrast when the white ocean foam hits the pitch black sand. Ooh, ho, ho. Picture worthy frame.
0: Damn bro, black sand beach is definitely going on bucket list. But Kerala ante ne gurtuche, that one song, you know what song I'm talking about?
1: I think I might know. Why don't you play it for us?
0: Let's go.

చకరకచీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకరక హుకుబుకురే టుకుబుకురే చకలక విక్కో చిక్కో సిలిసిలిసిలిగో బగడదుం జగడదుం చికిచకచో.

0: Well, listeners, we were speaking about the National Techies Day, and speaking of the past, remember a time when AI wasn't even a part of our everyday lives? Yet there was a movie that imagined machines thinking, learning, and even understanding emotions. Can you guess which one I'm talking about? Kavalya, do you anything clicking in your mind?
1: A lot of things are clicking in my mind, and I'm sure it's clicking in the listener's mind as well, so...
0: So you, if you got it right, you can WhatsApp us onto our WhatsApp number 0402323482 and we will be waiting for your messages and guesses. Till then, up next is a commercial followed by a song.
2: Hello dear listeners, mana life lo ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9. Welcome back. This is Akashwani Hyderabad and you're listening to 101.9 FM with me, RJ Kaivalya, and RJ Priya is also in the studio with us. We were talking about National Techies Day and about movie that used AI or talked about AI much before it was a thing. And we've received your messages. Keep those messages coming in because at 12:30 we have Asian Games updates. Before that, here's a promo followed by a song.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్. Robo-da, Robo-da.

0: FM Rainbow 101.9.
1: Hi Kavalya, this is Chitti. Speed 1 terahertz, memory 1 zettabyte.
2: What happened to you, Priya? What's up? టెకీస్ డే రోజు టెక్ గురించి మాట్లాడుతున్నామని చిట్టిద రోబో అయిపోయావేంట్రా నువ్వు?
1: టెకీస్ డే కదా, రోబో గురించి మాట్లాడకపోతే ఎలా? తెలుసా, ఇట్స్ బీన్ 16 ఇయర్స్ సిన్స్ ద వండర్ఫుల్ ఫిలిం కేమ్ టు అస్. ఇన్ తిరన్ ఇన్ తమిళ్, రోబో ఇన్ తెలుగు, అండ్ థింక్ అబౌట్ దిస్, ఇన్ 2010. ఏఐ మన ఎవ్రీడే లైఫ్లో ఆల్మోస్ట్ కాన్సెప్ట్ లాగా కాదు, కానీ దిస్ మూవీ వాజ్ ఆల్రెడీ ఇమాజినింగ్ అ రోబోట్ that could learn, process information and understand human emotions, that too thinking independently.
2: Man, I think, oh my god, like what made robo so special was the way it mixed science fiction with full on Indian cinema. Rajnikanth as scientist, Vasikaran and Chitti, Aishwarya Rai as Sana, Shankar's futuristic vision, and of course A.R. Rahman's music.
1: And honestly Kaivalya, konni scenes appudu impossible anipinchayi, but today when we talk about AI, robots and machines learning from humans, Chitti feels almost like a memory from the future.
2: Oh my god, I can't believe it's been 16 years.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Well, yes, we are celebrating 16 years of Robo and Kaivalya, Robo ki sabse yaadgar cheez thi chitti ka style, khas kar uska chashma.
2: Bilkul Priya, lekin iske peeche ek bahut interesting technical karan tha. VFX supervisor Srinivas Mohan ne ye sujhav diya tha ki chitti ko sunglasses pehnaye jaye kyunki CGI mein aankhon ki natural movement ko animate karna bahut hi samay leta hai aur kharchila hoti hai.
1: Isi tarah uske poshak aur hairstyle ko bhi ekdam static rakha gaya. Uske signature leather coats ko is tarah design kiya gaya tha ki fabric simulation ki zarurat hi na pade.
2: Oh my god, sahi kaha. चिट्टी के लुक के लिए वास्तव में कॉपर से बना हुआ सूट्स का उपयोग किया गया था और जब वो चिट्टी 2.0 बनता है उसके बालों में जो सिल्वर स्ट्रीक दिखता है ना वो याक के बाल से विशेष रूप से बनाई गई थी.
1: वाओ. और हमारी हीरोइन ऐश्वर्या जी बच्चन के वस्त्रों के बारे में तो क्या ही कहे. उन्होंने इस फिल्म में लगभग 57 अलग अलग कॉस्ट्यूम्स पहने थे जिसमें सबसे खास था किलिमांजारो गाने में उनका मेक्सिकन ट्राइबल अटायर जिसे पेरू के माचू पिचू फिल्म में फिल्मा गया था. पता है

0: छोटी बोसी।
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్. దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య
3: అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే ప్రియ బాంధవి.
2: టేక్ యూ త్రూ ద సెగ్మెంట్ యాదో కీ భారత్. The time in the studio is 12:52 and Priya, you were saying something.
3: We were celebrating 16 years of the Sick 5 movie Robo.
2: Exactly. So Priya, ab agar hum action ki baat kare to is film mein na India cinema mein action ka star hi badal diya. What do you say? Action ko choreograph kiya tha Peter aur हॉलीवुड के प्रसिद्ध कोरियोग्राफर जो है, जिन्होंने द मैट्रिक्स और किल बिल जैसे फिल्मों में काम किया है, उन लोगों ने इस फिल्म पर काम किया था.
3: यस, ये रजनीकांत सर जी का पहला फिल्म था जिसमें मोशन कैप्चर टेक्नोलॉजी का उपयोग हुआ था. जब चिट्टी पहली बार डॉक्टर वसीकरण की तरह चलना सीखता है, याद है आपको?
2: या
3: वो दृश्य मोशन कैप्चर से बनाया गया था.
2: डैम मैन, it was not real then, like it was motion captured.
3: Yes.
2: Nice. Aur climax mein jo robot army ka formation hota hai na, jahan sekdon chitti milkar vishal gola deewar aur cobra ka aakar le lete hain,
3: that is a classic.
2: Exactly. Use na Hollywood ki company Legacy FX ne banaya tha, jo pehle Stan Winston studio ka hissa thi aur Terminator aur Jurassic Park जैसे फिल्मों पर काम किया गया था.
3: एंड कैवल्या, सिंस एआई वाज नॉट मेंट देयर, डू यू थिंक चिट्टी इज फुल्ली सीजीआई?
2: वेट. आई मीन, आई नो रोबो वाज अहेड ऑफ इट्स टाइम एंड दे कंप्लीटली डिडंट रिलाई ऑन सीजीआई, बट आई एम प्रीटी श्योर दे यूज्ड अ कॉम्बिनेशन ऑफ प्रैक्टिकल रोबोटिक्स, एनिमेट्रॉनिक्स.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్. దిస్ ఈస్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే కైవల్య
1: అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే ప్రియ బాంధవి.
0: వీఆర్ ఇన్ ద స్టూడియో అండ్ ద క్లాక్ చైమ్స్ 1:11, విచ్ మీన్స్ ఇట్ ఇస్ టైమ్ టు మూవ్ ఇన్ టు ది లేరు బాణి సెగ్మెంట్ వేర్ వీ టాక్ అబౌట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్, హార్ట్ వార్మింగ్ అచీవ్మెంట్స్ ఆర్ అబౌట్ పీపుల్ అరౌండ్ అస్ అండ్ విత్ అ సెన్స్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. తో ప్రియా, ఏక్ చోటీ సీ స్టోరీ హై బట్ ఆనెస్ట్లీ ఆజ్ భీ యాద్ ఆతీ హై తో ఫేత్ ఇన్ పీపుల్ థోడా రీస్టోర్ హో జాతా హై.
1: అచ్చా బోలో క్యా హువా?
0: తో ఏక్ దిన్ నా ఆఫీస్ సే ఘర్ జా రహీ థీ, ఫుల్ ఆన్ రెయిన్, మే ఆటో కే లియే వెయిట్ కర్ రహీ థీ బట్ ఏక్ భీ ఆటో రుక్ నహీ రహా థా.
1: టిపికల్ బారిష్ పే ఆటో మిల్నా ఫీల్స్ లైక్ విన్నింగ్ అ లాటరీ.
0: ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ 30 మినిట్స్ తక్ రోడ్ పే ఖడీ థీ, పూరి తరహ డ్రెంచ్డ్. At that point, bus ghar pahunchna tha.
1: And then?
0: Tab ek traffic police officer ne mujhe notice kiya tha. Unhone paas aake pucha, kya hua? Ab itni der se yahan kyu khadi hai?
1: Okay. Unko to literally traffic manage karna aata hi hai.
0: Haan, to maine bas bola ki sir, auto nahi mil raha. And instead of saying try another road or anything that I could possibly think of, you know what he did?
1: Tell me.
0: He actually stopped the next auto.
1: Okay.
0: And auto rukwakar driver se bola, aap kahin bhi ja rahe ho, pehle inko metro tak chhod do, fir aap apne route pe chale jana.
1: That is actually so sweet.
0: I know, right? I mean, I still think about it and feel so glad and I'm filled with so gratitude. I'll tell you the rest of the story, but before that, here's Dildara from Ravan.

0: वेलकम बैक लिसनर्स, हम है हमारे सेगमेंट में दिले रुबानी का एक स्टोरी है जो मुझे लगता है हम सबको सुननी चाहिए। सीतावा जोडाट्टी की, अ वुमन हु वेंट थ्रू समथिंग इनक्रेडिबली डिफिकल्ट एज अ चाइल्ड एंड देन स्पेंट हर लाइफ मेकिंग श्योर अदर चिल्ड्रन वुडंट हैव टू।
1: सीतव्वा जोड़ाट्टी द पद्मश्री अवार्डी।
0: यस, कर्नाटका में बॉर्न हुए थे उन्होंने 218, आई एम सॉरी 2018 में पद्मश्री अवार्ड सोशल वर्क के लिए दिया गया था, बट अवार्ड तक पहुंचने की उनकी जर्नी, वेल दैट्स द रियल स्टोरी।
1: आई एम हुक, प्लीज गो ऑन।
0: सीतावा वॉज बॉर्न इन टू अ पुअर फैमिली इन कर्नाटका। शी वॉज वन ऑफ द सेवरल डॉटर्स। जब वो सिर्फ 6 or 7 years ओल्ड की थी, शी वॉज डेडिकेटेड इन टू द देवदासी सिस्टम।
1: At 7 years old, that's very small age, Priya.
0: एंड यस, दैट्स वन ऑफ द मोस्ट हार्ट ब्रेकिंग पार्ट्स। शी हैज ऑल्सो स्पोकन अबाउट हाउ एज अ चाइल्ड शी थॉट इट वॉज सिंपली अबाउट ड्रेसिंग अप इन ब्यूटिफुल क्लोथ्स। शी डिडंट अंडरस्टैंड दैट शी वॉज बींग गिवन अ कम्प्लीटली डिफरेंट लाइफ।
1: And school?
0: वेल, दैट वॉज अ हैप्पी प्लेस। शी लव स्पोर्ट्स, स्पेशली खो खो, रनिंग, हाई जम्प, और वो 7th class तक पढ़ी थी।
1: Okay, and she wanted to continue studying.
0: यस, स्कूल वॉज हर लिटिल स्पेस वेयर शी कुड जस्ट बी अ चाइल्ड, बट देन हर फैमिलीज फाइनेंशियल डिफिकल्टीज एंड हर फादर्स इलनेस मेड एवरीथिंग वर्स। इवेंचुअली स्कूल से निकाला गया था और ये देवदासी सिस्टम में रखा गया था।
1: That must have completely changed the way she saw her future.
0: इट रियली डिड। इनिशियली वो बात नहीं कर पाई इसके बारे में, बट लेटर व्हेन शी स्पोक अबाउट इट एंड व्हेन शी अंडरस्टूड दैट शी हैड बीन सोल्ड ओवर टाइम, शी रियलाइज दैट व्हाट हैपेंड एंड हाउ इट हैपेंड शी कुडंट कंट्रोल इट।
1: And she had children also, right?
0: यस, शी हैड टू चिल्ड्रन विथ वन मैन एंड लेटर अनदर चाइल्ड। एंड वॉट रियली स्टेड विथ हर वॉज सींग द चिल्ड्रन फेस द स्टिग्मा एंड द ह्यूमिलिएशन अटैच टू द सिस्टम।
1: I know, I mean, that must have been the point where her own experience became something bigger and she could have simply thought, I survived this. But instead, she started thinking, no other girl should have to.
0: सो हाउ डिड शी एक्चुअली बिगिन चेंजिंग थिंग्स?
1: टेल मी प्रिया।
0: आफ्टर द देवदासी सिस्टम वॉज शी लीगली अबॉलिश्ड, सीतावा बिकेम इन्वॉल्व्ड इन सेल्फ हेल्प ग्रुप्स एंड अवेयरनेस एफर्ट्स ऑफ द देवदासी वुमेन। शी बिगैन अंडरस्टैंडिंग द इश्यूज एट दैट कम्युनिटी लेवल।
1: We'll talk about this more after this song. But before that, here's a promo.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, యు ఆర్ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోకే సాథ్ హై లైఫ్ రంగీన్.
1: హా, తో ప్రియా, వీ వర్ లిస్నింగ్ టు సచ్ మెలోడియస్ సాంగ్స్ ఆఫ్టర్ లిస్నింగ్ టు సచ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. బట్ డూ యూ రిమెంబర్ వెన్ ఆర్ పేరెంట్స్ టోల్డ్ అస్, అరే కాయ్, గెట్ దిస్ బాటిల్ ఫిల్డ్, నింపి ఫ్రిడ్జ్లో పెట్టు లేదా బుక్స్ సర్దుకో అని మనం వెంటనే చేయాలి. ఇంచుమించు 2 మినిట్స్లో ఆ పని ముగించి చేస్తే పని అయిపోతుంది, లేదంటే ఏమవుతుంది?
0: లేదంటే ఏంట, మమ్మీ వచ్చి ఒక సీరియస్ లుక్ ఇచ్చేస్తుంది, తన చేతిలో ఏ మాటలు లేకుండా ఆ పని చేసేస్తుంది.
1: ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మన బ్రెయిన్లో స్టార్ట్ అయ్యే ఈ ఫీలింగ్ అల్టిమేట్ గిల్, అయ్యయ్యో అమ్మతో తిట్లు తినకుండా చెప్పినప్పుడు చేసుంటే అయిపోయేది కదరా అనుకుంటాం.
0: అబ్సల్యూట్లీ. కానీ తెలుసా, మనం చిన్నప్పుడు అమ్మ మాట వినకపోవడం వల్ల నేర్చుకున్న ఈ లెసన్ వెనుక ఒక ఫేమస్, వరల్డ్ ఫేమస్ ప్రొడక్టివిటీ టెక్నిక్ ఉంది, ద 2 మినిట్ రూల్, పాపులరైజ్డ్ బై గెటింగ్ థింగ్స్ డన్ అనే బుక్ ఆథర్ డేవిడ్ అలెన్.
1: వెయిట్ వెయిట్ వెయిట్, అమ్మ తిట్లు 2 మినిట్ మ్యాజిక్ రూలా? సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయే పనిని ఎందుకు పోస్ట్పోన్ చేయకుండా వెంటనే చేయాలి? ఇస్ దర్ అ సైన్స్ బిహైండ్ ఇట్?
0: బిగ్ టైమ్ సైన్స్ ఉంది కైవల్య. మనం ఏదైనా పని పెండింగ్ పెట్టినప్పుడు మన బ్రెయిన్లో జైగార్నిక్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. ఈ సైకలాజికల్ ఫినామినన్ ఏంటంటే, ఆర్ బ్రెయిన్ రిమెంబర్స్ ఇన్కంప్లీట్ టాస్క్ మచ్ బెటర్ దెన్ ద కంప్లీటెడ్ వన్స్. అంటే అన్ఫినిష్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాగా రన్ అవుతూనే ఉంటాయి, బ్యాటరీ క్లియర్గా డ్రైన్ అయిపోతుంది.
1: ఓహో, ఓపెన్ టాస్క్స్ వల్ల బ్రెయిన్ స్టామినా అండ్ మెంటల్ బ్యాండ్విడ్త్ వేస్ట్ అయిపోతుందా?
0: ఎగ్జాక్ట్లీ. సాక్స్ని ర్యాక్లో పెట్టడం 10 సెకండ్స్, తాగిన వాటర్ గ్లాస్ని సింక్లో పెట్టడానికి 15.

0: సెకండ్స్, టవల్ హ్యాంగర్ పైన వేయడానికి ఒక 20 సెకండ్స్. ఈ చిన్ని చిన్ని టాస్క్ పోస్ట్పోన్ చేస్తే అది మెంటల్ క్లటర్ క్రియేట్ చేసి స్ట్రెస్ హార్మోన్ అదే కార్టిజాల్ని రిలీజ్ చేస్తుంది.
1: వావ్, ఈవెన్ ఆఫీస్లో కూడా అంతే అంతే అంటావు కదా.
0: ఎస్,
1: ఈమెయిల్స్కి ఇమీడియట్ రిప్లై ఇవ్వకుండా తర్వాత చేసుకుందాంలే అని ఉంచేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి బిగ్ బ్యాక్లాగ్ అయ్యి యాంగ్జైటీ పెంచేస్తాయి.
0: అంతే కదరా.
1: ప్లస్ జేమ్స్ క్లియర్లీ తన బుక్లో అటామిక్ హ్యాబిట్స్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి రాశాడు. అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ రెడ్. వాట్ ఈస్ దిస్ టంగ్ ట్విస్టర్ ప్రియా, ఈరోజు అసలు నోరే తిరగట్లేదు. అన్ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ స్టేస్ అట్ రెస్ట్. మనం సోఫా మీద రెస్ట్ మోడ్లో ఉంటే ఇనర్షియా వల్ల అలాగే ఉండిపోతాం, కానీ 2 మినిట్ రూల్ యూస్ చేస్తే వీ గెట్ ఇన్ టు మోషన్.
0: అమేజింగ్. సో బేసిక్ గోల్ ఏంటంటే ఏదైనా పని 2 మినిట్స్ లేదా 5 మినిట్స్లో ఫినిష్ చేసేది ఉంటే చేసేయాలి.
1: అదంతా నాకు తెలియదు, 2 మినిట్స్ 5 మినిట్స్ ఐ డోంట్ నో, బట్ 3 మినిట్స్ సాంగ్ అయితే ఎవరైనా వింటారు. మనం మానుకోవడం వినేద్దామా?
0: ఎస్.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, ఆప్ సునరే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ దట్ బ్రింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద సెగ్మెంట్ దిలే రుబానీ. హమ్నే ఆజ్ హమారే నమస్తే హలో ఆదాబ్ షో మే బాత్ కియా నేషనల్ టెకీ డేస్ పర్ హమ్నే టెక్నాలజీ కో సిర్ఫ స్క్రీన్స్ ఆర్ మషీన్స్ కే త్రూ నహీ దేఖా, లేకిన్ రోబో కే చిట్టి సే లేకర్ కేరళ కే మాన్సూన్ సోక్డ్ ల్యాండ్స్కేప్స్ తక్ ఆర్ ఫిర్

0: रियल लाइफ के इंस्पायरिंग स्टोरीज, आज का सफर बहुत ही खूबसूरत और स्पेशल रहा। एक छोटी सी काइंडनेस की स्टोरी ने हमें याद दिलाया कि ह्यूमैनिटी किसी जॉब डिस्क्रिप्शन में नहीं आता है, और पद्मश्री अवार्डी सीतव्वा जी की जर्नी ने दिखाया कि एक डिफिकल्ट पास्ट भी किसी और के बेटर फ्यूचर की बिगिनिंग बन सकती है। अब वक्त है थोड़ी और एंटरटेनमेंट, म्यूजिक, न्यूज और मस्ती का। कैवल्या,
1: जी
0: अच्छा तो हम चलते हैं,
1: फिर कब मिलोगे?
0: जब तुम कहोगे,
1: कहाँ?
0: यही हमारे आकाशवाणी के स्टूडियो में।
1: तो वी आर साइनिंग ऑफ एंड हैंडिंग ओवर टू द
0: राजेश जी,
1: नेक्स्ट आरजे इन द स्टूडियो हु इज हियर टू टेक यू थ्रू अमेजिंग सॉन्ग्स एंड लॉट्स ऑफ फन. दिस इज मी आरजे कैवल्या
0: एंड दिस इज मी प्रिया बांधवी।
1: साइनिंग ఆఫ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అచ్చా తో హమ్ చల్తే హై.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ జీవితం రంగులమయం. మీరు చూసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ అంటే రకరకాల ఫుడ్ కి అడ్డ అని మనం చెప్పనక్కర్లేదు. సో అందరికీ తెలుసు హైదరాబాద్ లో దొరికే మనకు ఇంట్లో ఈజీగా చేసుకునే సూపర్ ఫేమస్ అమెరికన్ వెజ్ డిష్ గురించి ఈరోజు మనం జస్ని హైదరాబాద్ లో మాట్లాడుకోబోతున్నాం. అది అమెరికన్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ పిల్లలకు ఇవ్వదగిన మంచి స్నాక్ అని కూడా చెప్పొచ్చు. అదే చీజీ కార్న్ టోస్ట్, దాని గురించే అండ్ అది ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం మన జస్ని హైదరాబాద్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: సూపర్ అన్నాడు. థ్యాంక్స్ చెప్పింది, కిస్సులిచ్చాడు, క్యాచ్ పట్టింది,
1: ఏదో చెప్పాడు,
0: సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో ఈరోజు మనం చీజీ కార్న్ టోస్ట్ తయారీ గురించి అండ్ దాని టేస్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇది ఏంటంటే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. సో టైం సరిగ్గా లేనప్పుడు కూడా, మనం ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు, సో ఏదో ఒకటి తినేసి మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా ఈ చీజీ కార్న్ టోస్ట్ తొందరగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైస్ ఒక 4, వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. అండ్ స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు ఒక 1/2 కప్ ఉడికించినవి తీసుకోవాలి. చీజ్ తురుము, దీన్ని కొంచెం చీజ్ అనేది చిన్న చిన్నగా తురుము చేసింది ఉండాలి, ఇది ఒక 1/2 కప్ తీసుకోవచ్చు. తర్వాత బట్టర్, వెన్న ఒక 2 స్పూన్స్, మయోనైస్ ఒక 2 స్పూన్స్, లేకపోతే పాలు వెన్న, అలాగే ఉల్లిపాయలు ఒకటి తీసుకొని అవి చిన్నదిగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. అలాగే క్యాప్సికం కొద్దిగా, ఇష్టం ఉంటే మనం క్యాప్సికం వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే మిరియాల పొడి ఒక 1/2 స్పూన్, ఉప్పు కొంచెం, అలాగే చిల్లీ ఫ్లెక్స్ అండ్ ఒరేగానో ఒక 1/2 స్పూన్, ఫీజా మసాలా ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది టేస్ట్ కోసం మాత్రమే. సో ఇంకా దీని తయారీ ఏం చేయాలి, సో ఇంకా ఏంటి, ఇంకా రుచి బాగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. జస్నీ హైదరాబాద్లో వింటున్నండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. చీజీ కార్న్ టోస్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అండ్ దీని తయారీ వచ్చేసి స్టెప్ 1లో కార్న్ మిక్స్ చేయడం గురించి చేయాలి. సో మనం ఏదైతే ఉడికిన కార్న్ సీడ్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకోవడం, లేదా మనం దంచి పెట్టుకున్నా పర్వాలేదు. ఒక గిన్నెలో ఉడికించిన స్వీట్ కార్న్ సన్నగా తరిగి, అలాగే ఉల్లిపాయ, క్యాప్సికం కూడా అందులో వేసి, మయోనైస్, అలాగే సగం చీజ్, మిరియాల పొడి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి. సో ఇదంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.

స్టెప్ టూలో బ్రెడ్ రెడీ చేసుకోవడం. ఫోర్ బ్లడ్ సైజ్ మీద వెన్న రాసి పెట్టుకోవాలి. ఇది క్రిస్పీగా అవడానికి, అలాగే వెన్న రాసిన వైపు పైకి ఉంచి దాని మీద కార్న్ మిక్స్ సమానంగా పెట్టాలి. పైన మిగిలిన చీజ్ని నిండుగా వేయాలి. చీజ్ ఎంత ఎక్కువ రాస్తే అంత బాగుంటుంది. తర్వాత స్టెప్ త్రీలో ఏం చేయాలి ఈ సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. జష్ని హైదరాబాద్ లో చీజీ కార్న్ టోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ స్టెప్ టూ, స్టెప్ వన్ లో మనం ఇంకా ఏం చేయాలని చూసుకున్నాం. తర్వాత స్టెప్ థర్డ్ లోకి వచ్చేసాం. స్టెప్ థర్డ్ లో మూడు రకాలుగా చేయొచ్చు దీన్ని కాల్చడం. ఆప్షన్ ఏ, ప్యాన్ లో కొద్దిగా వెన్న వేసి బ్రెడ్ని మూత పెట్టి సిమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాలు సన్నని ఫ్లేమ్ మీద కాల్చడం. చీజ్ కరిగి కింద బ్రెడ్ గోల్డ్ కలర్ వరకు వస్తే అది కంప్లీట్ అయినట్టే. ఆప్షన్ బి వచ్చేసి ఓవెన్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 5 నుంచి 6 నిమిషాలు బేక్ చేయాలి, చీజ్ బబుల్స్ వచ్చే వరకు. అలాగే ఆప్షన్ సి, గ్రిల్ టోస్ట్లో 3 నుంచి 4 నిమిషాలు గ్రిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా స్టెప్ 4లో సర్వ్ చేయడం. వేడివేడిగా త్రిభుజాకారంలో కట్ చేసి పైన ఒరెగానో చల్లి, లేదా చలకపోయిన పర్వాలేదు, ఆర్ ఒరెగానో చల్లితే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. దాన్ని టమాటో కచప్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చీజ్ కార్న్ టోస్ట్ తయారీ.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. సో మరి తయారీ చేసుకున్నాం కదా, తర్వాత కొన్ని టిప్స్. స్వీట్ కార్న్ లేకపోతే సాధారణంగా మొక్కజొన్న మనకి మామూలుగా దొరుకుతుంది కదా, మనకు నాటు మొక్కజొన్న ఉంటుంది కదా, వాటిని ఉడకబెట్టి కూడా మనం యూస్ చేయొచ్చు. ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా గార్లిక్ పేస్ట్ కూడా కలపవచ్చు ఇందులో. ఇంకా పిల్లలకైతే ఉల్లిపాయ లేకుండా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది, బాగా ఉంటుంది అని పిల్లలు ఇష్టపడతారు.

సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటి మరొకసారి తెలుసుకుందాము. బ్రెడ్ స్లైస్ ఒక 4, వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నా పర్వాలేదు. స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజలు ఒక 1/2 కప్పు ఉడికించినవి తీసుకోవాలి. చీజ్ తురుము ఒక 1/2 కప్పు, వెన్న 2 స్పూన్లు, మయోనైస్ 2 స్పూన్లు, లేకపోతే పాలు ప్లస్ కొంచెం వెన్న, ఉల్లిపాయ 1 నీరుల్లి 1 తీసుకోవాలి, అది సన్నగా తరిగి ఉంచుకోవాలి. క్యాప్సికం కొద్దిగా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే, క్యాప్సికం లేకపోయినా పర్వాలేదు. అలాగే మిరియాల పొడి ఒక 1/2 స్పూన్, ఉప్పు కొంచెం, చిల్లీ పేస్ట్ ఇంకా ఒరెగానో ఒక 1/2 స్పూన్. పిజ్జా మసాలా ఉంటే ఉంచుకోవటం మంచిది రుచి కోసం. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. స్టూడియోలో టైం 2:56 దాటి 32 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏకేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెల ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక

చేసుకుంది. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధారణంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నియమ నిబంధనలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ది కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో ఆటోలు, క్యాబులను కూడా అనుసంధానిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. ఈరోజు పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు 19 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు రెయిన్బో మ్యాట్నీ షోలోకి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాగ్నీ షో. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కొక్క స్టైల్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి 2004లో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ గారిది ఒక ప్రత్యేకమైన విభిన్నమైన శైలి అని చెప్పొచ్చు. భారీ సెట్టింగులు వేసి చిన్న సీన్ ని కూడా రిచ్ గా చూపించడం వాడి ప్రత్యేకత. వారి గురించి వారి

జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో మ్యాట్నీ షో. రెయిన్బో మ్యాట్నీ షోలో డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విజయవాడలో పుట్టి పెరిగారు. తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు అండ్ సివిల్ ఇంజనీరింగ్గా డిప్లొమా పూర్తి చేసిన మెహర్ రమేష్ గారు సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చి మొదట యాక్టర్గా ట్రై చేశారు. 2002 మహేష్ బాబు హీరోగా వచ్చిన బాబీ మూవీలో సునీల్ అనే కామెడీ రోల్లో ఫ్రెండ్ రోల్ చేసి అందరినీ అలరించారు మెహర్ రమేష్. తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. 2004 మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రవాలని కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో వీర కన్నడిగా రీమేక్ చేశారు. బ్లాక్ బస్టర్గా హిట్ అయింది ఆ మూవీ. వెంటనే ఒక్కడు మూవీని అజయ్ పేరుతో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ని అందుకున్నారు మెహర్ రమేష్.

0: చూద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జపాన్ లో జరుగుతున్న 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అప్డేట్స్.
1: ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ కి సాథ్ హాజిర్ హూ మై మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ, ఔర్ మేరే సాథ్ హై సాక్షి మాండవాల్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాగ్నీ షోలో. ఈరోజు మాట్లాడుకుంటున్నాం డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి. మెహర్ రమేష్ గారి సినిమాల్లో ప్రత్యేకత ఏంటి అంటే హీరోని చాలా స్టైలిష్గా చూపించడం అండ్ మంచి కాస్ట్యూమ్స్, భారీ సెట్టింగ్స్ అండ్ హీరోని ప్రజెంటేషన్ చేసే విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మనకి బిల్లా మూవీ చూసినట్టయితే ప్రతి ఫ్రేమ్లో ప్రభాస్కి మంచి సూట్స్, లెదర్ జాకెట్స్, బ్రాండెడ్ షూస్, కూలింగ్ గ్లాసెస్, ఒక సీన్లో కూడా కాస్ట్యూమ్ రిపీట్ అవ్వకుండా మరి చాలా కేర్ తీసుకున్నారు. అప్పటి వరకు మాస్ లుంగీలలో, విలేజ్ రోల్స్లో చూసిన ప్రభాస్ని ఒక్కసారిగా ఇంటర్నేషనల్ డాన్లో మరి డాన్ గెటప్లో చూడటం అనేది ప్రజలకి, ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు మెహర్ రమేష్ గారు. సో ఆ ప్రభాస్ గారికి ఇప్పటి వరకు కూడా మనం చాలా చిత్రాలు చూస్తాం ప్రభాస్ గారి. సో బిల్లా మూవీలో ప్రభాస్ గారిని ప్రజెంట్ చేసిన విధానం ఇప్పటికీ మరి ఆడియన్స్కి, ఫ్యాన్స్కి గుర్తుండిపోయేలా ప్రజెంట్ చేశారు మెహర్ రమేష్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. మ్యాట్నీ షోలో మెహర్ రమేష్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగులో మొట్టమొదటి సినిమా 2009 వచ్చింది. అదే కంత్రి. తర్వాత ప్రభాస్ ని స్టైలిష్ సూట్స్ అండ్ స్టైలిష్ లుక్స్ తో చూపించిన చిత్రం బిల్లా. రెండు జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి చిత్రం తెరకెక్కించారు. అలాగే 2013 వెంకటేష్ తో షాడో చిత్రం తెరకెక్కించారు. 2023 తమిళ వేదాళం రీమేక్ మెహర్ రమేష్ మరి బోలా శంకర్ గా మనకి చిరంజీవి గారు ప్రత్యేక పాత్ర చిరంజీవి మరి ప్రత్యేక నటనతో మంచి స్టైలిష్ లుక్తో బోలా శంకర్ సినిమాని మనకు అందించారు మెహర్ రమేష్. వారు చేసింది కొద్ది సినిమాలు అయినప్పటికీ కూడా మరి ప్రతి సినిమాలో హీరో ప్రజెంటేషన్ అనేది చాలా గొప్పగా రిచ్గా ప్రత్యేకంగా చూపించడం మెహర్ రమేష్ ప్రత్యేకత.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి. ఎక్కువగా తమిళ హిందీ హిట్ సినిమాలు రీమేక్ చేసిన మెహర్ రమేష్ ఇప్పుడు కొత్త వాళ్లతో లో బడ్జెట్లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా మరి మెహర్ రమేష్ గారు పెద్ద హీరోస్తోనే చేశారు అండ్ మంచి మూవీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక కంటెంట్ ఉంటుంది, కాకపోతే మరి రిసీవ్ చేసుకునే ప్రజలు రిసీవ్ చేసుకోవడం మీద కూడా కొంత ఆధారపడుతుంటుంది. సో ఒక మూవీని మనం అడ్వాన్స్గా చేసినప్పుడు మనం కొందరు ఆలోచన విధానం, డైరెక్టర్ ఆలోచన విధానం ప్రస్తుతానికన్నా ఇంకా ముందుని

ఆలోచించి ఇంకా ఫార్వర్డ్గా ఆలోచించే డైరెక్టర్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఒక 5 ఇయర్స్ చేయాల్సిన మూవీని మనం ఇప్పుడే చేస్తే మరి ఆ మూవీని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అనేది కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో మరి ఏది ఏమైనప్పటికీ మెహర్ రమేష్ హీరో ప్రజెంటేషన్ అనేది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మరి ఎవరు చూపించని విధంగా హీరోను ప్రత్యేకంగా చూపించడం మెహర్ రమేష్ ప్రత్యేకత. స్టూడియోలో టైం 3:56 దాటి 38 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతీ నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి

పీయూష్ గోయల్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్యరంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. అనంతగిరి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి. నాల అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో నియమ నిబంధనలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ది కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణ పథకం దక్కింది. ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణం సాధించింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు కొత్త సైన్మాలోకి. భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు అందలతార కీర్తి సురేష్. ఇటీవల ది ప్యారడైజ్ చిత్రంలో ఏషనాగుల కట్ట మీద వేసిన ఉయ్యాల అనే ప్రత్యేక గీతంలో హుషారైన స్టెప్లతో అలరించారు. ప్రస్తుతం సత్యవాన్ సావిత్రి చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నవంబర్ 20 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ చిత్రంపై మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది చిత్ర యూనిట్. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సైన్మా. ఎలాంటి అంచనా లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలన విజయాన్ని అందుకున్న అనుమాన్ అంశ్ ఈ చిత్రం గత నెల 18న తెలుగులో త్రివిక్రమ్ సమర్పణలో విడుదల కావాల్సి ఉండే మరి ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 9న తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1900 నుంచి 1973 మధ్యకాలంలో జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి

బాబా జీవితంపై ఆయన బోధనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సో వారికి సంబంధించిన వారి లైఫ్ హిస్టరీ, సో వారు బోధించిన బోధనలు ఇవన్నీ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు కొత్త సినిమాలో. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సిగ్బా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది.

0: జపాన్లో జరుగుతున్న 20వ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అప్డేట్స్.
1: హలో వన్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ద లిస్నర్స్ ఆఫ్ ఆకాశవాణి. దోస్తో మే హూ సాక్షి మాండవాల్, మేరే సాథ్ యహాన్ పర్ మౌజూద్ హై మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ. ఘడీ మే బజ్ రహే హై 4:30 ఔర్ హమ్ లేకర్ ఆ గయే ఆప్కే లియే అభీ కే లైవ్ అప్డేట్స్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ ఏషియన్ గేమ్స్ 2026. ఆజ్ కా దిన్ ఆల్మోస్ట్ సమాపన్ పర్ హై. ఖాస్ తౌర్ సే అగర్ హమ్ బాత్ కరే భారతీయ నజరియే సే కి కౌన్ కౌన్ సే భారతీయ ఖిలాడీ కిస్ కిస్ ఈవెంట్ కే అందర్ आपको खेलते हुए नजर आएंगे. रेसलिंग के अंदर एक बाउट और बचा है और अभी हमारा हॉकी का फाइनल मुकाबला चल रहा है. लेकिन ये फाइनल मुकाबला कोई छोटा मोटा मुकाबला नहीं है दोस्तों, बिकॉज इंडिया इज अप अगेंस्ट मलेशिया इन द मेन्स हॉकी फाइनल्स फाइटिंग फॉर द गोल्ड मेडल. यस, एंड इंडिया ऑलरेडी हैज अ लीड ऑफ 1 गोल ओवर मलेशिया.

0: FM Rainbow 101.9.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.

కిసుక్కు పిలవనోడు చాడు దించు, కిసుక్కు మా ఊడు చాడు మీ ఊడు చాడు మన ఊడు చాడు దించు, కిసుక్కు అళ్ళత ఫోటో ఇళ్ళత ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు. కిసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రోజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా. కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో మరి దక్షిణాదిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య లెనిన్తో మరి అందరినీ అలరించిన విషయం మనకు తెలిసిందే. ఆపరేషన్ గంగాతో తొలిసారి మలయాళ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్న విషయం కూడా మనకు తెలుసు. అగ్రహీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, విష్ణు మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం కొత్త సినిమా. విక్టరీ వెంకటేష్ త్వరలో ఆదర్శ కుటుంబ చిత్రంతో సందడి చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2 విడుదల కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల మరి 9 వాయిదా పడింది. చిన్న గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆ వెంటనే సంక్రాంతికి జనవరి 12 విడుదల అనే చిత్రంతో. ఈ జనవరి 12 విడుదల చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఈ సినిమాతో సందడి చేయనున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మరో కథనాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకుంది ఈ సంక్రాంతి చిత్రం. స్టూడియోలో టైం 4:54 దాటి 22 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరేని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు కొత్త సినిమాలో. సో కొత్త సినిమాలో మరి చాలా ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి కొత్త సినిమాలు మరి త్వరలో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అండ్ ఈ చిత్ర యూనిట్. సో మరి సంక్రాంతి సినిమాలు కూడా త్వరగా రెడీ అవుతున్నాయి, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సో స్టూడియోలో టైం 5 గంటలు, మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.
1: డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హార్మోజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఓమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకి తరలించినట్లు ఓమన్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతీ నెలా ఆకాశవాణిలో ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 12 పూర్తి చేసుకుంది. 2014 విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇటీవల 108 సంచిక పూర్తి చేసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ సత్యాగ్రహ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఈ పోర్టల్లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆయా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు.

వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి భూసేకరణ, పునరావాస ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఆసియా క్రీడల్లో ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో అమన్ షెహ్రావత్కు పసిడిని గెలుచుకున్నారు. అంతకుముందు భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై గెలిచి స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 20 స్వర్ణాలు సహా మొత్తం 82 పతకాలతో 5వ స్థానంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

101.9 మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని శివ నిర్వాణ రచనలో జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించిన పాట, అనంత్ పాడిన పాట ఎరుముడి చిత్రం నుంచి మీకోసం.

తర్వాత మీకోసం వచ్చేస్తున్న పాట డెకాయిత్ మూవీ నుంచి భీమ్స్ శ్రీరామచంద్ర పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ రచన, భీమ్స్ సంగీతం అందించిన పాట.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: స్టూడియోలో టైం 5:45. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం అనే అంశం గురించి డాక్టర్ నీలపాటి సుధీర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్మా సమస్యకు సమీకృత వైద్య విధానాన్ని తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారినాడికి అనుకున్నాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో వివిధ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంట్ వెల్నెస్, రోగి స్వస్థత పరచబడాలన్న ఒక తపనే వివిధ వైద్య విధానాలను కూడా సమీకృతం చేసి అన్నిట్లోంచి ఏ విధానమైతే బాగుందో దాన్ని అవలంబించి పేషెంట్ని ఆరోగ్యవంతుడు చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా పాపులర్ అవుతుంది. మీరు ఒక అలోపతి డాక్టర్గా గత 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ మీ వైద్య విధాన క్రమంలో ఆకుపంక్చర్ కూడా నేర్చుకుని ఈ ఆకుపంక్చరు అలోపతి రెండు వైద్య విధానాలని మీరు ట్రీట్మెంట్లో భాగంగా సమీకృతం చేసి పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ రాగానే మనం గమనిస్తున్న వివిధ రకాల సమస్యలు, ఈ ఆస్మా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా ప్రజల్లో ఒక మాట అంటుంటారు,

0: బయట వర్షం పడితే ఆస్తమా పేషెంట్కి లోపల తుఫాన్ వస్తుందని.
1: అవునండి.
0: సో ఈ రకంగా ఈ ఆస్తమా పట్ల అటు అలోపతిలోనూ ఇటు ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయండి.
1: అంటే మేము హౌస్ అర్జెన్సీ చేసేటప్పటి నుంచి కూడా ఆస్తమాని గమనిస్తూ వస్తాము. అంటే బేసికల్లీ మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో కేసెస్ తగులుతూ ఉంటాయి. మేము హౌస్ అర్జెన్సీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ వస్తాయండి. అంటే వాళ్ళు వస్తూనే ఆ చిన్న ఇంజక్షన్ పెద్ద ఇంజక్షన్ డ్రిప్పా ఇవి అంటే వాళ్ళు చెప్పేస్తారు అని వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఉండదు. స్టేటస్ కాస్త మెడికల్స్ కండిషన్లో వస్తారు జనరల్లీ హాస్పిటల్కి.
0: అంటే వాళ్ళ సమస్యను వివరించే పరిస్థితులు కూడా ఉండరు.
1: వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఇంజక్షన్ ఇంత పెద్దది ఇట్లా సన్నది లేదా డ్రిప్లో ఎక్కిచ్చేది. వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిచ్చే వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిస్తేనే తగ్గుతుంది. డెకడ్రాన్ ఇంజక్షన్ ఇస్తే డెకడ్రాన్ ఇచ్చి అది ఇంజక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. డెరిఫైలిన్ ఇచ్చే వాళ్ళకి డెరిఫైలిన్ ఇస్తేనే తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. అంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ డ్రగ్ లేకుంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అస్తమాని అదే పేషెంట్స్ మేము ఉన్న ఒక సంవత్సరం హౌస్ అర్జెన్సీలో ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. అంటే అలోపతిలో డెఫినెట్గా వాళ్ళకి రాగానే వాళ్ళకి ఉపశమనం కలిగిస్తే వితిన్ మినిట్స్ మనం వాళ్ళని మంచిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అది సరిపోతుందా? వాళ్ళ లైఫ్ అంతా ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ ఆస్తమా అటాక్ కాగానే వచ్చి ఇంజక్షన్ తీసుకొని కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక వచ్చి తీసుకుంటారు అక్కడ. సో ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉన్నా అదే పరిస్థితి. అంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. తేలపతిలో మనం సింపుల్గా బ్రాంకో డైలాట్రేషన్ ఇచ్చి తాత్కాలిక నివారణను ఇవ్వగలుగుతున్నాము, క్యూర్
0: చేయలేకపోతే
1: ఉపశమనం ఇస్తున్నాము, బ్రహ్మాండమైన ఉపశమనం ఇస్తాము. ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ అటెండ్ చేసుకోగలుగుతారు. కానీ అటాక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇంజక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అండ్ దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆ బాధ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంజక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అలోపతి డాక్టర్గా చూసింది ఏంటంటే అలోపతిలో మనం ఎంతసేపు లంగ్స్లో చూస్తాము, అస్తమానగానే లంగ్స్ మనం ఎక్స్రే చెస్ట్ తీస్తాము, హెచ్ఆర్సిటీ అంటాము, అంటే ఇంకా డీపర్ స్టడీ చేయాలనుకుంటే స్పైరోమెట్రీ అంటాము, లంగ్స్ కెపాసిటీ చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు లంగ్స్లోనే వెతుక్కుంటాం ప్రాబ్లం. నిజానికి ప్రాబ్లం ఎక్కడి నుంచో వస్తుంది కనుక మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం ఓన్లీ బ్రాంకో డైలటేషన్ ఇస్తున్నాం కనుక తాత్కాలిక నివారణ వస్తుంది. అస్తమా రావడానికి రీజన్ ఏంటి? ఆ అలర్జీ తన క్రియేట్ చేస్తుంది. ఏదైనా తనకి పడని వస్తువు తిన్నా కానీ లేదా కోల్డ్ వెదర్లో కానీ వస్తుంది, ఆ పోలన్ వల్ల డస్ట్ వల్ల వస్తుంది అని తెలుసు మనకి. అది ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఎక్స్పోజ్ కాగానే మళ్ళీ అటాక్ వస్తుంది. బట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? వెదర్ వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ దట్? నో. మనం వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తున్నాం, అది కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాం అలోపతిలో.
0: ముఖ్యంగా వింటుంటాం డాక్టర్ గారు, ఏ ఏ సందర్భాలకి ఎక్స్పోజ్ అయితే, ఏ ఏ పరిస్థితులకి మీరు ఎదురుపడినట్లయితే ఈ ఆస్తమా వస్తుందో, ఏ ఫుడ్ తింటే మీకు ఇది ప్రిసిపిటేట్ అవుతుందో, అవి అవాయిడ్ చేస్తూ మెడిసిన్ వాడుతున్నట్లయితే మీకు
1: అటాక్స్ తగ్గుతాయి.
0: మీరు అనడం ఏంటంటే ఈ సమగ్రత వైద్య విధానంలో కేవలము రిలీఫే కాకుండా క్యూర్ చేసే ప్రయత్నంగా ఆక్యుపంక్చర్లో ఏదైనా సౌలభ్యం ఉందా?
1: ఉందండి, అదే చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడొక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం, డస్ట్కి కానీ కోల్డ్కి కానీ అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము మనం. త్రూఅవుట్ ఎక్కడ పోయినా కానీ డస్ట్ వస్తుంటుంది. మనం కార్లో వెళ్తూ జస్ట్ ఒక దగ్గర దిగిన తర్వాత అక్కడ డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే వచ్చేస్తుంది. లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఫిల్టర్ వాటర్ తాగి నార్మల్ వాటర్ తాగినా కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత చేసినా కానీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది రిపీటెడ్గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత. అండ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి, డోసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ ఎక్కువ ఇస్తేనే తగ్గుతూ వస్తుంది. అది అంటే తత్కాలిక నివారణ అట్ ద కాస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి బాడీలో. సో ఇట్లాంటి డిసీజెస్కి డెఫినెట్గా వి హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండకపోతే ఆ పేషెంట్కి మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు. అందులో ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. ఆక్యుపంక్చర్లో మనము వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుసుకోవచ్చు అండి. అంటే మనం లంగ్స్లో లంగ్ ఈస్ అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ మెటల్ అండి. లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్. ఈ ఫైవ్ పంచభూతాలు అంటాం కదా, నేచర్లో ఉన్న పంచభూతాలు మన బాడీలో కూడా ఇమిడి ఉంటాయి. ఈ 12 మెరిడియన్స్లో పంచభూతాలని మనం చూస్తాము. దాంట్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఈ సైన్స్ తెలిసిన వాళ్ళకి దృఢంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ డిస్కషన్ కాకుండా ఈ పంచభూతాల్లో మెటల్ ఎలిమెంట్లో ఎఫెక్ట్ ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుంది అనేది మనం చాలా కరెక్ట్గా మనం ఆక్యుపంక్చర్ సైన్స్ తెలుసుకుంటే కనుక మనం గమనించవచ్చు. ఆక్యుపంక్చర్ ప్రకారం వీ కెన్ గివ్ 32 డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఆస్తమా. అలోపతిలో మనం ఎంతసేపు బ్రాంకో డైలట్రేషన్ ఇస్తాము, అంటే ఇన్హేలర్ ఇచ్చినా, మనము ట్యాబ్లెట్స్ ఇచ్చినా, ఇంజక్షన్ ఇచ్చినా, బ్రాంకో డైలట్రేషన్ ఇస్తాము, వాడికి సరిపోకపోతే స్టీరాయిడ్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఆ తాత్కాలిక నివారణ చేకూర్చగలుగుతాం. అండ్ ఎంతసేపు లంగ్స్ని మనం తప్పు పడుతూ ఉంటాం, లంగ్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది డిసీజ్, ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది?

0: అవుతుంది అనేది మనం చూసుకోవాలి.
1: అంటే లంగ్స్ మాధ్యమంగా ప్రెజెంట్ అవుతుంది, కానీ దాని మూల కారణం కనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆ మెటల్ ఎలిమెంట్ రూట్ కాజ్ కాబట్టి అది ఎక్కడ నుంచి మూలం దాని వేరేంటో కనుక్కొని అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
0: అక్కడ నుంచి మొదలు పెట్టాలండి. అప్పుడే కనుక మనం ఎర్త్ ఎలిమెంట్ ఇస్ స్ప్లీన్ అండ్ స్టమక్ అండి. ఎర్త్ ఎలిమెంట్ లో స్ప్లీన్ కి వన్ ఆఫ్ ద మేజర్ యాక్షన్ ఇస్ అలర్జీ, అలర్జీని ప్రివెంట్ చేసేది. సో అక్కడ అలర్జీ స్టార్ట్ అవుతుంది, మనం అలర్జీని అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ విచ్ మెరిడియన్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, మెటల్ ఎందుకు బ్లాక్ అవుతుంది, మెటల్ మదర్ ఎలిమెంట్ ప్రాబ్లమ్ లో ఉందా, మదర్ సన్ ఎలిమెంట్ లో ప్రాబ్లం ఉందా, మెటల్ ని కట్ చేసే ఫైర్ లో ప్రాబ్లం ఉందా, ఎర్త్ కవర్ చేస్తుందా, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఫైవ్ ఎలిమెంట్స్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చూడవచ్చు. ఇప్పుడిప్పుడు అలోపతిలో కార్డియక్ అస్తమా అనేది వెలుగులోకి వస్తుంది. నాకు తెలిసిన వైద్యం అలోపతి, అక్యుపంక్చర్ కనుక నేను చెప్తున్నా. అట్లాగే ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, వీటి సహాయం తీసుకుని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న వివిధ వైద్య విధానాల్లోని మంచినంత గ్రహించి పేషెంట్ కి ఏదైతే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంది, క్యూర్ ఇవ్వగలదో, వాటి పట్ల కొంచెం శ్రమించి ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ కాకుండా ఒక సమీకృతమైన వైద్య విధాన అప్రోచ్ అనేది ప్రస్తుత కాలానికి చాలా అవసరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా అవసరం. అది ఇదివరకు ఒక రకంగా ఉండేది, మనం అన్ని విధాలుగా ఇంటి వైద్యంతో పాటు ప్రతి చిట్కా మనకు తెలిసి ఉండేది. పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళన్ని సగం రోగం ఇంటి దగ్గర మనకు నివారించేవాళ్ళు.
1: మన భారతీయ సంస్కృతిలో గృహమే మొదటి వైద్యశాలగా ఉండేది. కాలాలు మారినప్పుడు గాని ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా మటుకు రిలీఫ్ పొందేవాళ్ళు. అంటే ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం ప్రస్తుతం ఉండే మోడర్నైజేషన్ లో.
0: ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకి ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, దీపావళికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు అంటే ఆ సీజన్ బట్టి ఆ మనిషి అడాప్టేషన్. సో ఇదంతా కూడా సైంటిఫిక్ అండి. ఇప్పుడేంటి, మనం మనకు తెలిసిన వంటనే వండుతాం లేదా బయట నుంచి తెచ్చుకుంటాం, మనం ఆ రోజుకి ఆ పండుగని కంప్లీట్ చేసుకుంటాం.
1: డాక్టర్ గారు, మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటాం అంటున్నారు కాబట్టి ప్రస్తుతం అదొక నిజంగా చెప్పాలంటే ఒక మహమ్మారిగా తయారైంది.
0: అవునండి,
1: డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఆ వచ్చే ఫుడ్ ఏ నూనెతో చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు, ఎలాంటి వస్తువులు వాడారు, నాణ్యమైన శ్రేష్టమైన వస్తువులు వాడలేదో గ్యారంటీ ఉండదు. అలాంటి వస్తువులు తిన్నప్పుడు కూడా ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుందంటారా?
0: డెఫినెట్ గా అండి, చాలా సార్లు ఫుడ్ వల్ల వస్తుంది. మనం లంగ్స్ ని చూస్తాం కానీ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మనం గమనించి ఉంటే కనుక, ఇవాళ నేను ఎది తిన్నాను, తిన్న తర్వాత నాకు దమ్ స్టార్ట్ అయింది అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ లో మనకి బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. అలర్జీ కెన్ బి రిలేటెడ్ టు ఫుడ్. ఫుడ్ స్టేల్ ఫుడ్ అయినా కానీ, మనకు పడన ఫుడ్ అయినా కానీ, తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీకి పడకపోతే, ఇట్లా ఆయిల్, మీరు అన్నట్టు ఆయిల్ ఏది వాడుతున్నారో మనకు తెలియదు, ఇవన్నీ మనం కోరి తెచ్చుకుంటాము. కానీ మీరు అన్నట్టుగా అది ఎంత హైజీనిక్ గా చేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, అవన్నీ మనం చూడము, పట్టించుకోలేము. పట్టించుకుంటే తినలేము యాక్చువల్లీ, కానీ పట్టించుకునే టైం మనకు లేదు. ఎప్పుడైతే మనకి డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో అప్పుడే ఆలోచిస్తాం, తప్పితే మనం చేస్తున్న పొరపాట్లు మనం ఎప్పుడు గమనించమండి. స్వచ్ఛమైన గాలి ఎంత ఇంపార్టెంట్ మనం తీసుకోవడానికి. అట్లాగే ఫుడ్ లో కూడా నాణ్యతమైన ఫుడ్ తీసుకోగలిగితే డెఫినెట్ గా అస్తమా రాదండి.
1: డాక్టర్ గారు, మామూలుగా అందరు అనుకుంటుంటారు ఈ వైద్య విధానం తీసుకుంటే అది తీసుకోకూడదు, అది తీసుకుంటే ఇది తీసుకోకూడదు, వికటిస్తుంది అంటారు. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ఆస్తమాలో వాడేటప్పుడు ఏదైనా మందులు వాడతారా, లేదంటే ఆ వైద్య విధానానికి అలోపతి వైద్య విధానానికి ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా?
0: అలోపతి ప్రాక్టీస్ 1986 లో నా మెడిసిన్ అయిపోయింది. అయిపోగానే నేను స్టార్ట్ చేసినాను. జూలై 9 నుంచి నేను అలోపతి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. అండ్ ఇది అక్యుపంక్చర్ ఏమో 38 ఇయర్స్ అయింది. ఓన్లీ 2 ఇయర్స్ నేను స్టడీ చేసి తర్వాత అక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాను. సో ఈ 38 ఇయర్స్ లో నేను చూసింది ఏంటంటే, అక్యుపంక్చర్ లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు. సో ఇట్ కెన్ జెల్ విత్ ఎనీ థెరపీ. మీకు ఇప్పుడు అలోపతిలో బ్రాంకోడైలేటర్ ఇస్తే ఇమీడియట్ తగ్గుతుంది అనుకుందాం. సో ఆ మందు వాడడంలో తప్పేం లేదు. దాంతోపాటు మనం డెఫినెట్ గా అక్యుపంక్చర్ చేస్తే రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. తాత్కాలిక నివారణ కోసం డెఫినెట్ గా ఆ పేషెంట్ కి ఆ క్షణంకి ఇవ్వచ్చు. అట్లా అక్యుపంక్చర్ లో కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా తగ్గేది. ఈవెన్ అడ్రినాలిన్ ఇంజెక్షన్ మనం తీసి ఇచ్చే లోపల 3 మినిట్స్ పట్టవచ్చు. దానికంటే ముందే సింగిల్ పాయింట్ లంగ్ 6 పాయింట్ మనం ఇట్లా నీడిల్ చేయగానే పేషెంట్ ఫ్రీ అయిపోతాడు. ఇట్లా ఎన్నోసార్లు మేము డెమోన్స్ట్రేట్ చేసి కూడా చెప్పి సింగిల్ పాయింట్స్ అంటాం. ఈ స్టాటస్ అస్థమాటికస్ లాంటి కేసెస్, అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అన్ని జీగ్లిఫ్ట్ పాయింట్స్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. అలోపతి కాదు, ఏదైనా కానీ పేషెంట్కి ఉపశమనం కలుగుతుంది అంటే మనం తీసుకోవచ్చు. అక్యుపంక్చర్ విల్ నాట్ బీ ఏ హిండర్ ఫర్ ఎనీథింగ్. అంటే అక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కనుక, అక్యుపంక్చర్తో పాటు హోమియోపతి ఇస్తారా, అలోపతి ఇస్తున్నారా, పేషెంట్ ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాడా, న్యాచురోపతికి వెళ్తాడా, ప్రాబ్లం ఏం లేదండి. అన్నిటితోటి మనకి అక్యుపంక్చర్ కాంబినేషన్ కెన్ వర్క్ వండర్స్ అండి.
1: కేవలం నీడిల్స్ ద్వారానే శరీరంలో ఉండే మీరు అన్నట్టుగా

0: ఫైవ్ ఎలిమెంట్స్ని రెగ్యులేట్ చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ హార్మోని క్రియేట్ చేసి రిలీఫ్ ఇస్తారంటారు. కాబట్టి మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు, నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ ఉండదు. కాబట్టి మిగతా ఏ వైద్య విధానానికి ఇది అడ్డుగా మారదు.
1: అవునండి,
0: మీరు అన్నట్టు అలోపతి వైద్య విధానంలో ఉండే మంచిని గ్రహిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కూడా దానికి జోడించినట్లయితే, ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టినట్లయితే, అవసరం ఉన్నప్పుడు అలోపతితో ఉపశమనం తీసుకుంటూ ఆక్యుపంక్చర్లో కనుక ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, కొన్ని కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయంటారా?
1: అవునండి, ఎన్నోసార్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఎట్లా అంటే, ఏ మెరిడియన్లో బ్లాక్ వల్ల మనకి లంగ్స్లో ఈ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో ఆ మెరిడియన్ని మనం సరి చేయడమే కాకుండా, మనం అలర్జీని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా, ఇది మనకి సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దాన్ని సప్రెస్ చేస్తూ, అంటే మైండ్ని కూడా కొంచెం మనం ఉత్తేజపరుస్తూ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేస్తూ, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో అన్నిటిని మనం కవర్ చేయడమే కాకుండా, ఆక్యుపంక్చర్లో ఇంకొక మంచి గుణం ఏముందంటే, మనం ఈ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో, మనం వాటిని బాడీలో ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అలర్గన్ ఎంటర్ అయినా కానీ బాడీ విల్ రెసిస్ట్. మెరిడియన్స్ లోపల నుంచి బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు. అలర్జీ దేనివల్ల అయితే క్రియేట్ అవుతుందో దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ డిలే కావచ్చు కానీ అదర్వైజ్ ఆక్యుపంక్చర్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికల్ సిస్టమ్.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుధీర్ గారు. నమస్కారం.
1: నమస్తే.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మరి కాసేపట్లో కలర్స్ ఆఫ్ ఇండియా.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఈవినింగ్ ఆల్ ద లిజనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియా. జెన్సీలో ఇవాళ మనం నిజంగా కలర్ఫుల్గా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అండ్ అసలు పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి జెన్సీలో, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ వెల్, న్యూ క్యాలెండర్లోకి మనం వచ్చేసాము, న్యూ మూడ్లోకి వచ్చాము, న్యూ డేలోకి వచ్చేసాము, అండ్ వీకెండ్ పార్టీ సెలబ్రేషన్ చేసుకునే టైం కూడా దగ్గరకు వచ్చింది. సో కలర్స్ ఆఫ్ ఇండియాలో మనం ఆల్ లాంగ్వేజెస్ సాంగ్స్ కూడా వినబోతున్నాం. This is your jog Dr. Deepa Nidhanakavi and you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

వాళ్ళ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ అన్నది అలనాటి పద్యం. కానీ ఇవాల్టి జనరేషన్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, అది ఆడబిడ్డ కావచ్చు మగపిల్లలు కావచ్చు, ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి, మాట్లాడుకుందాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పట్టింది,
4: ఏదో చెప్పాడు,
3: సిగ్గుపడింది,
5: రోజాని ఇచ్చాడు,

జనరల్గా ఈ జెన్సిస్ ప్రవర్తనలో చాలా మార్పులు ఉన్నాయి. అండ్ ఆ మార్పులకి కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వటమా, ఇవ్వకపోవటమా? జనరలీ ఈ జెన్సిస్, ఈ తరం పిల్లలు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, మానసిక ప్రశాంతతకు ఎక్కువ విలువిస్తుంటారు కదా. అది టెక్నాలజీ ప్రభావం అందామా, లైక్ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా కారణంగా బయట ప్రపంచం వారికి బాగా దగ్గరైపోయింది కాబట్టి సొంత ఇంట్లో ఉన్న వాళ్లతో వాళ్ళకి మాటలు చాలా తగ్గిపోయాయి. భావ వ్యక్తీకరణ కూడా చాలా చాలా చాలా తగ్గిపోయింది. పాత పద్ధతులను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ పేరెంటింగ్ ఆర్ బౌండరీస్ ఇలాంటి పదాలను వాళ్ళు వాడటం ద్వారా తల్లిదండ్రుల ఆంక్షలను వీళ్ళు నియంత్రణగా భావిస్తూ ఉన్నారు. మీరేమంటారు, ఇది నిజంగా నిజమేనా? మాట్లాడుకుందాం. స్టే విత్.

కాలం మారిపోతుంది, కాలానికి తగ్గట్టు తల్లిదండ్రులు కూడా మారాలి, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మారాలి అంటున్నారు పిల్లలు కదా. సమాజంలో మనం పరిస్థితి చూస్తే కొంచెం తల్లిదండ్రులుగా తీవ్ర ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది వేయాల్సిన పెంపకంలో లోపాలు ఏ ప్రమాద ధోరణికి కారణమవుతున్నాయో అని మనలో మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం వస్తుంది. గతంలో అయితే పిల్లల్ని శిక్షించడమో లేదా క్రమశిక్షణలో పెట్టడమో పెద్ద కష్టంగా ఏమీ అనిపించేది కాదు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆధునిక తల్లిదండ్రులు పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా కానీ తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతులను అనుసరించి పిల్లల్ని పెంచడం మంచిదా? అతి సర్వత్ర వాజ్యయ్యేది అన్నట్టు ఏమైనా అవుతోందా? ఏంటి మరి ఏం చేయాలి జెన్ జీ కిడ్స్ పేరెంట్స్? మాట్లాడుకుందాం, స్టే.

మమ సని దమ సమ మమ దశ సమ తోం తోం తోం మమ సని దమ సమ సమ మమ దశ సమ తరిగి తగదం తరిగి తగదం తరిగి తగదం తగ చిత్తి

ఆల్సో నేటి పేరెంటింగ్లో తల్లిదండ్రులు చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ కొరడా దెబ్బ తగలకపోతే పిల్లలు ఏమైనా చేజారిపోతారా చెప్పండి అని గతంలో తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. అలాగే పిల్లల్ని పెంచేవారు ఒక పద్ధతిగా. సో అప్పట్లో పిల్లలు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.

అని అనుకునేవాళ్ళు. ఇంట్లో అయినా స్కూల్స్లో అయినా బెత్తంతో పని ఉండేది అప్పట్లో, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి అంటే. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, పిల్లల్ని గారాబంగా పెంచుతున్నాము. పిల్లలకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. పాతతరం వారు అనుసరించిన పెంపకం పద్ధతులు ఇప్పటి జెన్జీ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు అమ్మో ఇలా అయితే మా పిల్లలు కష్టం అంటున్నారు. బికాస్ అప్పట్లో మన కుటుంబ వ్యవస్థ కూడా చాలా బాగుండేది, అండ్ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. చాలా బాగా ఒక దగ్గర కూర్చొని తినేవాళ్ళు, ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళు. అమ్మమ్మ, తాత, బామ్మ అందరినీ పిల్లలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న న్యూక్లియర్ పద్ధతుల్లో ఎలా అయిపోయిందంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని అంటున్నారు. ఇవాళ జనరేషన్ అయితే అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే చాలా కష్టంగా ఒకరిని అంటున్నారు. సో ఆ ఒకరికి అన్నీ ఇచ్చేయాలి అన్న తాపత్రయంలో పేరెంట్స్ కదా, మరి పిల్లలకు అన్నీ ఇచ్చేయాలన్న ఇదిలో ఏం జరుగుతుందో, మనం ఏం చేస్తున్నాము, మనకు ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే దాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు నేటి కాలం పేరెంట్స్. మాట్లాడుకుందాం, స్టే.

0: ఫైనలీ పిల్లల్ని పెంచాలంటే ఆందోళన కోరుతున్న తల్లిదండ్రులకు మనం మాట్లాడే విషయం ఏంటంటే, జనరల్గా పిల్లలకి ఇప్పుడు ఈ టైంలో ఇది చేయాలి అనేది లేకుండా వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఆ పిల్లల స్క్రీన్ టైంను తగ్గించి కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేలా మనం ప్రోత్సహించాలి అంటే ఫస్ట్ మనం సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలి, మనం ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలి. బేబీస్ని మన దగ్గర కూర్చోబెట్టుకొని, యుక్త వయసులో ఉన్న పిల్లలైనా సరే చిన్న బిడ్డలైనా సరే, సమాజంలో మీరు ఎలా ఉండాలి అనేది పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పించాలి. ఫస్ట్ ఇంట్లో పిల్లల బిహేవియర్ సరిగ్గా ఉంటేనే, పిల్లలతో మన బిహేవియర్ సరిగ్గా ఉంటేనే ఆటోమేటిక్గా వాళ్ళు గుడ్ సిటిజన్స్ అవుతారు, మంచిగా బయటకెళ్ళి అందరికీ అందరినీ బాగా సంస్కారవంతులుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వీళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది, అరే ఫలానా వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారే అని అంటున్నప్పుడు అది విన్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మై డియర్ పేరెంట్స్ అండ్ జెన్ జీ కిడ్స్, కొంచెం తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కాస్త ఫ్రెండ్లీ నేచర్తో ఉండి, అలాగే పిల్లల డిజిటల్ స్క్రీన్ టైంని తగ్గించేసి కాస్త వాళ్ళతో ఒక్కపూట భోజనం అయినా కలిసి తినగలిగితే విల్ బి ద వెరీ హ్యాపీయెస్ట్ సోల్ ఇన్ ద వరల్డ్ అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కలర్స్ ఆఫ్ ఇండియాలో జెన్ జీ గురించి మనం మాట్లాడుకున్నాం. స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్ 7 ఇన్ ద ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ద లిసనర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరికొద్ది క్షణాల్లో అనువంత కార్యక్రమం వింటారు, ఎపిసోడ్ 35.
1: హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఐషా అండ్ మీరా చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్లో బెంచ్ షేర్ చేసుకున్న దగ్గర నుంచి కాలేజ్లో సీక్రెట్స్ షేర్ చేసుకునే వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్ అలానే ఉంది. త్రూఅవుట్ దే జర్నీ ఐషా వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీరా. మీరాకి ఏ ప్రాబ్లం వచ్చినా ఐషా వాజ్ అ బిగ్ సపోర్ట్. కాలేజ్లో బ్రేకప్ అయినప్పుడు, జాబ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫ్యామిలీ ఫైట్స్ జరిగినా, అలా ఏమున్నా కూడా మీరా ఫస్ట్ కాల్ ఐషాకి. A few years later, Meera got a job in another city and had to move. వాళ్ళిప్పుడు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో డిస్టెన్స్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. డైలీ కాల్స్, ర్యాండమ్ వాయిస్ నోట్స్, వీకెండ్లో వీడియో కాల్స్, ఇలా వాళ్ళిద్దరూ కాన్స్టెంట్ టచ్లో ఉండేవాళ్ళు. బట్ ఒకరోజు సంథింగ్ డిఫరెంట్ హ్యాపెండ్. మీరా వాజ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే అట్ ఆఫీస్. ఏదో వర్క్ రిలేటెడ్ ఇష్యూ వల్ల తన మీద ఒక ఎస్కలేషన్ అయింది. దానివల్ల షీ హ్యాడ్ అ ఫుల్ ప్యాక్ డే, మీటింగ్స్, మెయిల్స్, కాల్స్, కరెక్షన్స్ అండ్ వాట్ నాట్. షీ వాజ్ వెరీ స్కేర్డ్ అండ్ అప్సెట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. ఫైనలీ అరౌండ్ 11 ఇంటికి వచ్చింది. షీ డిడ్ంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఈటింగ్. జస్ట్ అలా బ్యాగ్ పక్కన పెట్టేసి పడుకుందాం అనుకుంది. అప్పుడే ఐషా మెసేజ్ చేసింది, మీరా ఆర్ యూ ఫ్రీ అని. మీరా ఆ మెసేజ్ చూసి I'll call you later, Aisha. Had a really bad day. అని రిప్లై చేసే లోపే ఐషా నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, I need you. ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది. వాళ్ళు అర్జున్ని యాక్సెప్ట్

చేయట్లేదు, నన్ను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోమంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు మీరా, చాలా డిస్టర్బ్ గా ఉన్నా అని. ఐషా ఇస్ యూజువలీ ద వన్ హూ సేస్ ఐల్ హ్యాండిల్ ఇట్. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం షీ ఆస్క్డ్ మీరా ఫర్ హెల్ప్ అండ్ సో మీరా జస్ట్ కుడెంట్ సే నో. తను ఇమీడియట్ గా ఐషాకి కాల్ చేసింది. ఐషా, అసలు ఏమైంది? నాకు చాలా భయంగా ఉంది మీరా, ఇంట్లో అర్జున్తో పెళ్లికి ఒప్పుకోవట్లేదు, వేరే సంబంధాలు చూస్తున్నారు. ఐషా ఐషా, నువ్వు అలా ఏడవకు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ హియర్ మీరా, నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. సరే సరే, ఒక పని చేయైతే, ఇక్కడ వచ్చేస్తావా నా దగ్గరికి? ఏంటి? అవును ఐషా, ఒక 2 డేస్కి రా, నీకు కూడా ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది. ఆంటీని నేను కన్విన్స్ చేస్తాలే, రేపు మార్నింగ్ విజయవాడలో ట్రైన్ ఎక్కేస్తే ఆఫ్టర్నూన్ వరకు హైదరాబాద్లో ఉంటావు. సమ్హౌ మీరా ఐషా వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసింది. చాలా ఆలోచనలు, డౌట్స్, కన్ఫ్యూజన్తో ఐషా నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరింది. ఇంటి దగ్గర నుంచి ఆటో తీసుకుని స్టేషన్కి వెళ్ళింది, అక్కడ నుంచి ట్రైన్. హైదరాబాద్లో దిగిన తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కింది. జర్నీలో అంతా కూడా తన మైండ్లో ఒకటే తిరుగుతుంది, ఇంట్లో ఎలా కన్విన్స్ చేయాలి, అర్జున్కి ఏం చెప్పాలి, విల్ హీ అండర్స్టాండ్ మీ, ఇంట్లో సిచ్యువేషన్స్ మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో. ఇలా ఎన్ని థాట్స్ ఉన్నా ఒక స్మాల్ రిలీఫ్ వాస్ నేనిప్పుడు మీరాని కలవబోతున్నా అని. ఫైనలీ ఐషా మీరా ఉండే ఏరియాకి రీచ్ అయింది. మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చింది అండ్ షీ వాజ్ లిటిల్ షాక్ టు సీ నిషా. నిషా మీరా వాళ్ళ రూమ్మేట్. నిషా, నువ్వు ఇక్కడ? హాయ్ ఐషా. యా, నేనే నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాను. ఓ ఓకే ఓకే, థ్యాంక్ యూ, బట్ నేను ఆటోలో వచ్చేసేదాన్ని. అయినా మీరా ఎక్కడుంది? మీరా రూమ్లోనే ఉంది, తను కొంచెం ఆఫీస్ వర్క్లో ఆక్యుపైడ్ ఉంది, అందుకే నేను వచ్చా. హైదరాబాద్కి రాగానే ఐషా ఫస్ట్ చూడాలనుకున్న పర్సన్ మీరా, కానీ అక్కడ మీరా లేకుండే. స్టిల్ ఐషా తన మైండ్లో ఉన్న డిసప్పాయింట్మెంట్ని పక్కన పెట్టేసింది. మేబీ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఏమైనా ఉండొచ్చులే అని అనుకుంది. ఫైనలీ దే రీచ్ హోమ్. డోర్ ఓపెన్ చేయగానే షీ సీస్ మీరా విత్ హర్ ల్యాప్టాప్ ఆన్ అ కాల్. మీరా కాల్లో ఉంటూనే ఐషాని హగ్ చేసుకుని ఫ్రెష్ అయ్యిరా తర్వాత మాట్లాడదామని చెప్తుంది. ఐషా ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు ఫైనలీ కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఐషా ఇంట్లో జరిగిన విషయాలు చెప్తుండే, మీరా వింటుండే కూడా, కానీ మధ్యలో ఏదో ఒక కాల్, మెసేజ్, ల్యాప్టాప్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి. ఇనిషియలీ ఐషా అర్థం చేసుకుంది, బట్ ప్రతి కొన్ని నిమిషాలకి మీరా అటెన్షన్ మళ్ళీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ వైపు వెళ్లడం స్టార్ట్ కాగానే ఐషాకి అది మెల్లగా ఇరిటేషన్ గా మారింది. ఒక పాయింట్కి వచ్చాక ఇక తన ఫ్రస్ట్రేషన్ ని లోపల పెట్టుకోలేకపోయింది. మీరా, నీకు నీ ఫోన్తో ల్యాప్టాప్తోనే ఉండేది ఉంటే నన్నెందుకు రమ్మన్నావు? ఐషా ఐషా, సారీ ఐషా, కొంచెం ఇంపార్టెంట్ పనిరా, అందుకే చేయాల్సి వస్తుంది, బట్ నేను నువ్వు చెప్తుంది కూడా వింటున్నా. ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ మీరా, నేను అన్ని వదిలేసి నీకోసం వచ్చేసేదాన్ని, బట్ నీకు ఇప్పుడు నీ వర్కే ఇంపార్టెంట్ అయిపోయింది. ఏ, దట్స్ నాట్ ఫేర్ ఐషా, చెప్తున్నా కదా ఐఎమ్ కొంచెం స్టక్ ఇన్ ఆఫీస్ సిచ్యువేషన్, బట్ స్టిల్ నేను నీతో ఉండడానికి ట్రై చేస్తున్నా. ఇట్ డజంట్ లుక్ లైక్ దట్ మీరా. యు నో వాట్, మేబీ ఐ షుడెంట్ హ్యావ్ కమ్ అంటూ ఐషా కోపంగా వెళ్ళిపోయింది. షీ డిసైడెడ్ టు గో బ్యాక్ హోమ్. ఇమీడియట్ గా ట్రైన్ టికెట్ దొరకకపోయినా కూడా బస్ టికెట్ బుక్ చేసుకుంది. మీరా ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజెస్ పంపినా ఐషా మాత్రం ఒక్కదాన్ని కూడా చూడలేదు, వాటికి రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజు రాత్రి షీ గాట్ అ కాల్ ఫ్రమ్ నిషా. హలో, హాయ్ ఐషా, ప్లీజ్ మీరాని నువ్వు అలా మిస్అండర్స్టాండ్ చేసుకోకు. నిషా తను నీకంటే ముందు నుంచి నాతో ఫ్రెండ్, యూ డోంట్ నో మా ఇద్దరి మధ్యలో ఏమేం జరిగిందో. యూఆర్ రైట్ ఐషా, మీ ఇద్దరు గురించి నాకు తెలీదు, బట్ ఆ రోజు మీరా ఆఫీస్లో ఏమైందో నీకు తెలీదు. మీరా మీద ఒక పెద్ద ఎస్కలేషన్ అయింది. మీరాస్ మేనేజర్ పుట్ హర్ కంప్లీట్లీ ఆన్ ది స్పాట్. షీ హ్యాడ్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్, లేదంటే తన జాబ్ పోయేది. ఏంటి, మరి మీరా నాకెందుకు చెప్పలేదు? నువ్వు తనని ఎలా చూసుకున్నావో, నువ్వు తనకి ఎంత ఇంపార్టెంటో మీరా నాతో చెప్పేది. ఐషా ఫస్ట్ టైం నువ్వు హెల్ప్ అడిగావు కాబట్టి తను నీకు నో అని చెప్పాలనుకోలేదు. ఆల్సో తన ఆఫీస్ ప్రాబ్లం గురించి చెప్పి ఆల్రెడీ డిస్టర్బ్గా ఉన్న నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం తనకి ఇష్టం లేకుండా. ఆఫీస్లో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్.

బట్ అట్ ద సేమ్ టైం నేను ఒక్కదాన్నే వదిలేయాలనుకోలేదు, అందుకే రెండు సైడ్స్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేసింది. చూసారా లిసనర్స్, కొన్నిసార్లు మనకి కనిపించేది ఒక మోమెంట్ మాత్రమే, ఆ మోమెంట్ వెనక ఉన్న మొత్తం స్టోరీ కాదు. మీరా తన ఆఫీస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ ఐషాతో ఉండడానికి ట్రై చేసింది, కానీ ఐషాకి మాత్రం మీరా తనతో లేదు అని అనిపించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పుడప్పుడు మనం చూసే బిహేవియర్కి దాని వెనక ఉన్న రీజన్కి మధ్య చాలా పెద్ద డిస్టెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక స్టోరీని కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు ఒక్క పర్స్పెక్టివే చాలదు. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఫను అంతా. మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్కారం.

FM Rainbow 101.9. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ది లిజనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ హెల్లో రెయిన్బోకి వెల్కమ్ చెప్పేస్తుంది మీ ఆర్జే డాక్టర్ దీపా నిదానకవి. వెల్ మరి మన లైఫ్లో మనం అరే వాహ్ ఇంత ఇంపార్టెంట్ డేని నేను ఎలా మిస్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటాం కదా. సో వాట్ వాజ్ యువర్ ఇంపార్టెంట్ డే, మీరు ఎందుకు ఎలా మర్చిపోయారు, సో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఏముండే అవి నాతో షేర్ చేసుకోండి. 2323003023234821 ఆర్ మై నెంబర్స్. 2970471 5 స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్. 7:21 స్టూడియో క్లాక్ లిఫ్లీ షోస్. సో జ్ఞాపకాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. మన లైఫ్లో మనం మర్చిపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అలా మీ లైఫ్లో మీరు మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అని నేను అడిగాను. సో నాతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. లెట్ అస్ సీ. హలో
3: హలో, నమస్కారం దీప.
2: నమస్కారం అండి. ఇవాళ మీ కన్నడ పాటలు 2-3 ప్లే చేశాను. సో ఆ ప్రొవిజన్ మనకు వచ్చింది కలర్స్ ఆఫ్ ఇండియాలో. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ మీరు 6-7 వినొచ్చు ఎవ్రీడే. యా చెప్పండి, ఎలా ఉన్నారు? ప్రభాకరుడు అక్కడే ఏమంటారు ఉదయిస్తున్నాడు.
3: మొన్న కొంచెం వర్షం పడింది బాగానే. దాని తర్వాత వాతావరణం బాగానే ఉంది, చల్లగా. 10వ తారీఖు వస్తున్నాను హైదరాబాద్.
2: ఓకే డన్. సో చెప్పండి, మరి మీ లైఫ్ లో మీరు మర్చిపోయిన ఇంపార్టెంట్ డే ఏంటి?
3: మర్చిపోలేని ఇంపార్టెంట్ డే అంటే నాకు ఉద్యోగం.
2: మీరు మర్చిపోయిన ఇంపార్టెంట్ డే, మర్చిపోలేనిది కాదు, మర్చిపోయిన ఇంపార్టెంట్ డే.
3: మర్చిపోయిన ఇంపార్టెంట్ డే,
2: మరి అక్కడే ఉంది ట్విస్ట్.
3: మళ్ళీ వేసేస్తారు మీరు, వేస్తున్నారు.
2: థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే, మీరు నాతో కాల్ కలిసింది. సో యూ ఫర్గాట్ దట్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. వెల్, వి హావ్ వన్ మోర్ కాలర్ ఆన్ ఎయిర్. లెట్ అస్ సీ. హలో.
4: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు, శ్రీనివాసరావు మలక్కేసండి.
2: అట్లా మీరు అంటే నేను వచ్చినప్పుడల్లా అట్లా మీరు పలకరిస్తే కొంచెం శ్రవణానందకరంగా ఉంటుంది, కొంచెం నా మంచు కూడా కుదుట పడుతుంది. మంచిగా ఉన్నాడు అని చెప్పండి. చెప్పండి,
4: అట్లా అంటే బాగుంటుంది అంటారా, లేకపోతే బోర్ కొట్టేస్తున్నాను అంటారా?
2: ఇట్స్ నాట్ లైక్ దట్. సో వీనో, మీకు తెలుసు నేను ఎందుకు అది చెప్పాను అనే విషయం. యా చెప్పండి.
4: అయితే మీ టాపిక్ మర్చిపోలేనటువంటి సంఘటన
2: కాదు, మీరు మర్చిపోయిన సంఘటన. అది అందరు అదే అనుకుంటున్నారు, మర్చిపోలేని సంఘటన కాదు. మీకు చాలా ఇంపార్టెంట్ డే, బట్ మీరు మర్చిపోయారు ఆ విషయాన్ని, ఆ డేని మర్చిపోయారు.
4: అదే అంటే ఎప్పటికి కూడా మరి కొన్ని కొన్ని ఎలాగుంటుందంటే, మీరు అన్న ప్రకారం కంపల్సరీగా కొన్ని అంటే కొన్ని చేసినట్టు కొందరు చేసినటువంటి మోసాల వల్ల విషయాలు ఏవైతే జరిగాయో పాస్ట్ లో, ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. కంపల్సరిగా ఒక దినం కాకపోతే ఒక దినం అన్నా కానీ రోజు రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు వస్తే కంపల్సరిగా మనసంతా ఎటు పోతుంది, అయ్యో మనం ఎంత తప్పు.
2: సో అట్లాంటివి ఖచ్చితంగా మర్చిపోవాలి. అందుకే భగవంతుడు చాలా గొప్పవాడు, మనకు మార్పునిచ్చాడు.
4: అంటే కోట్ల ఆస్తి మాకు, ఆ ఆస్తి మనకు వచ్చేది కోట్ల ఆస్తి అనమాట. ఎట్లా మర్చిపోతాము? ఇంకా నయం ఏంటంటే ఏదో 2 రూపాయలు అన్నా వస్తున్నాయి, దానికి వి షుడ్ బి హ్యాపీ.
2: సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్.
4: మనకి ఏదో వచ్చేది ఉండే అది వచ్చేసింది కాబట్టి వి షుడ్ బి సాటిస్ఫైడ్ వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దెమ్ అనేది నేను అట్లా అనుకుంటాను. బట్ ఆ సంఘటనలు మాత్రం మర్చిపోలేదు.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. సో ఫ్రెండ్స్, సో మీ లైఫ్లో మీరు మర్చిపోయిన రోజు గురించి నేను అడిగాను. మీది ఇంపార్టెంట్ డే అది, బట్ మీరు మర్చిపోయారు. ఆ డే ఏంటి, ఎందుకు మర్చిపోయారు? సో నాతో మాట్లాడాలనుకుంటే 2323-00, 2323-48212, 2970-47154 ఆర్ మై నెంబర్. స్టే విత్ మీ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే

నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు.

0: స్టూడెంట్స్ మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో.
1: హలో, శుభ సాయంత్రం మేడం గారు. బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానమ్మా. షేర్ అండి, షాప్ బాగుందమ్మా.
0: థ్యాంక్ యూ అండి, చెప్పండి.
1: సార్లు అయిందమ్మా, షాప్ కు పోతాను, తీసి మర్చిపోయి వెళ్ళిపోతాను.
0: ఓకే,
1: రెండు మూడు సార్లు అయింది. అట్లా మళ్ళీ మా కుమార్తెను పంపించి షాప్ నుంచి మళ్ళా తీసి తెప్పించుకొని షాప్ తెచ్చారు. వన్ అవర్ అట్లా లేట్
0: అయింది.
1: అట్లా రెండు మూడు సార్లు అయినా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మన లైఫ్లో మనకు ఇంపార్టెంట్ డేస్ చాలా ఉంటుంటాయి. సో అలాంటి డేని మనం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు అయ్యో ఇవాళ సడన్గా గుర్తొచ్చేస్తుంది, అయ్యో మర్చిపోయాని అన్న ఒకలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా మనలో. సో అలా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా మీ ఇంపార్టెంట్ డేని మర్చిపోతే డూ కాల్ మీ ఆన్ 2323-0030, 2323-4821, 2970-4715 ఆర్ మై నెంబర్స్. వీ హ్యావ్ ఎ కాలర్. హలో.
2: సంధ్యా వందనం అండి. దీపా నిదాన కవి గారు.
0: కేంచో
2: మజామా మజామా తామే కేంచో
0: మజామా. సో యాక్చువల్లీ నా 6 to 7 ఇప్పుడు కలర్స్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. వీ కెన్ లిసన్ ఆల్ లాంగ్వేజెస్ అన్నమాట అక్కడ సాంగ్స్. ఓకే, చెప్పండి, మిమ్మల్ని కదిలించిన ఈ టాపిక్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి?
2: స్టోరీ అంటే నేను ఫ్యాక్టే చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒకటి అందరం ఎంతో మంచిగా ఎంతో ఉన్నతంగా బతికిన ఈ జీవితాన్ని, గుర్తు పెట్టుకోవాల్సిన జీవితాన్ని అందరం మరిచి మరి వదిలేసి వెళ్తుంటాం. చూసుకుంటూ మరిచిపోతాము, వదిలిపోతాము.
0: సొసైటీ కోసం బతుకుతున్నాం, మన కోసం మనం కాదు.
2: అది అది ఏంటంటే, అల్లికల ముఖ్యంగా మీరు గమనించండి, వరియల్ గౌండ్ లో ఉన్నప్పుడు అందరూ యా ఏంది ఇది జీవితం ఏంది అన్నట్టు అనుకుంటాం.
0: ఆ క్షణం,
2: ఆ క్షణము అక్కడ పుర్రే పగిలి టప్ మనం వదలంగానే ఎవరి పనులు వాళ్ళకి గుర్తొస్తుంటే, ఎవరు ఆగం వాళ్ళకి గుర్తవుతుంది, ఒకడే ఒకడు ఇంకా. అంటే అదే గమనించాల్సింది మనం, ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన జీవితం, ఎంతో ఇంపార్టెంట్ అయిన జీవితం అని మనం అనుకుంటాము. ఒక్కటే క్షణంలో అన్ని మర్చిపోతాం. చూడండి, ఒక్కరం కాదు అందరం మర్చిపోతాం, అందరం వదిలేస్తాం.
0: అవును,
2: ఇదే నేను చెప్పాను అనుకున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, సో మరి మీ పర్సెప్షన్ లో మీరు మర్చిపోయిన మీ ఇంపార్టెంట్ డే ఏంటి, సో మీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అప్పుడు, సో కాల్ మీ ఆన్ 2323-0030, 2970-4715, 2323-4821 ఆర్ మై నెంబర్ స్టేట్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: వెల్ ఫ్రెండ్స్, మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: హలో అండి.
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: చెప్పండి.
1: లైవ్ అండి?
0: లైవ్ అండి, చెప్పండి.
1: నేను అనిల్ కుమార్ మాట్లాడుతున్నా, ఏ శ్రవణ గారు.
0: చెప్పండి అనిల్.
1: సో అంటే
0: మీ లైఫ్ లో మీరు మర్చిపోయిన ఇంపార్టెంట్ డే.
1: అవునవును, అది కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. సో మ్యారీడ్ పర్సన్ మర్చిపోకూడదు, మర్చిపోయానండి నేను.
0: మీ మ్యారేజ్ యానివర్సరీనా?
1: వైఫ్ బర్త్డే.
0: మర్చిపోకూడనిది అనే మీరు ఇచ్చింది ఏంటి? మ్యారీడ్ పర్సన్ అట్లా మర్చిపోయింది అంటే మన యానివర్సరీ కదా. జనరల్
1: అనమాట, ఒకటి మ్యారేజ్, ఒకటి మ్యారేజ్ డే, ఒకటి వైఫ్ బర్త్డే అనమాట.
0: పెళ్ళైన తర్వాత ఇక బర్త్డే. ఓకే డన్.
1: సో పెళ్ళైన కొత్తలో అప్పుడు నాకు అంత అంటే ఏదో వర్క్ లో పడిపోయి నేను మర్చిపోయాను ఒక ఇయర్ అసలు తన బర్త్డే ఏ రోజు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అన్ని వైఫ్ లో.
0: ఓకే.
1: వాళ్ళ మదర్ సైడ్, వాళ్ళ మదర్ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది తన బర్త్డే అని. ఇంకా అసలు ఇంకా ఆ రోజు కన్విన్స్ చేయడం ఇంకా అంత ఇంకా మన తరం కాదనమాట.
0: ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని?
1: ఏ శ్రవణ గారు.
0: ఓకే,

0: వాట్ యు డూ, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్.
0: ఓకే. అంటే లాస్ట్ ఇయర్ ఒక స్టోరీ చెప్పింది మీరే కదా, అంటే మీ రియల్ ఇన్సిడెంట్స్
1: అది చెప్పాను అవునండి
0: కదా, మీరు అక్కడ చిక్కుపోయారు.
1: కమ్యూనికేషన్
0: కమ్యూనికేషన్ ఎస్, అది మీ వాయిస్. ఐ కుడ్ రికగ్నైజ్ యువర్ వాయిస్ అట్లా. ఓకే
1: అండి.
0: ఓకే ఓకే.
1: సో అందుకని సో అందరూ ఆల్ మ్యారేజ్ కొత్త కపుల్ కి నా అడ్వైస్ ఏంటంటే అసలు స్పౌస్ బర్త్డే ఒకటిను మ్యారేజ్ గుర్తు పెట్టుకోవాలి.
0: ఇప్పుడు అట్లా అవసరం లేదు, అంతా జెన్జీస్ కదా, జెన్జీస్ కి అసలు అట్లాంటి అవసరం కూడా రాదు. దే ఆర్ ఇంటూ ఇట్, దే ఆర్ బౌండ్ టు బి దట్ యాక్చువల్లీ.
1: అవును.
0: ఓకే, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ అండి. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాదిపేట రాజేంద్ర నగర్.
0: యా చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాను. బాగుంది, బాగున్నానండి.
2: బట్ ఏంటంటే మేడం, మూడో సంవత్సరం అనుకుంటాం పెళ్లి రోజు మేడం ఆ రోజు. అయితే నేను ఏంటంటే ఆ రోజు ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వెంబడవడానికి. అది ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు చదువు చెప్తుంటే అడిగిన అనమాట మిసెస్ ని, ఆ బట్టలు అన్ని రెండు మూడు జతలు చదిపెట్టంటే ఎందుకు ఏమైందంటే ఇట్లా వస్తుందంటే ఏంది మీకు మర్చిపోయినా ఏంది అన్నది.
0: ఆమె పాపం ఎగ్జైట్ అయి ఉంటది, ఎగ్జైట్మెంట్ లో ఉంటుంది,
2: ఇది కూడా మర్చిపోతావా అని చెప్పేసి రెండు మూడు రోజుల వరకు కొద్దిగా అట్లానే ఉంటాయి మేడం కొద్దిగా. కాకపోతే ఏంటంటే మనిషికి మరవడం అనే మాకు సహజం అనుకోండి, కొన్ని కొన్ని మంచిగా అయితే కొన్ని కొన్ని చెడుగా అయితే మేడం. అది భగవంతుడు మనకి ఇచ్చిన వరమే అనుకోవాలి అది అయితే మనం.
0: థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్. We have next caller. Hello.
3: Hello.
0: Namaste andi.
3: Namaskaram. Nene Olaidi Prabhakar Rao.
0: Yeah, cheppandi cheppandi.
3: Aithe jeevithamlo marchipoyan ante na kashtalitan marchipoyan elagante nenu ma anna gar kalisi pellillu gaaka mundu iddarki plotlu teeskunnam ma. Housing board lo oka illu, Madhapur lo oka open plot, Dundigal lo oka 280 gajalu open plot. వాడు పెళ్లి అయిపోయింది, స్వార్థం పెరిగింది ఒక వన్ ఇయర్ లో. తర్వాత నేను అప్పుడు ఎక్కువ పట్టించుకోలేదు, తర్వాత నా పెళ్లి కూడా చేసేటమాట, వీడు పెళ్లి చేసేసి వదిలించుకుంటే బాగుంటుందని వాడి ప్లాన్ కానీ నేను అలా అనుకోలేదు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా గొడవలు మామూలు కావాలని స్టార్ట్ చేసేది. సరే వీటి గురించి కూడా నేను మాటలు ఉన్నాయి కదా అనేటట్టుగా. తర్వాత నాకు ఒక 5 ఇయర్స్ వేరే జాగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడులో నేను ఇంకా ఎక్కువ పట్టించుకోలేదు, ఉన్నాయి కదా అనే దీంతో ధీమాతో ఉన్నాను. లాస్ట్ కి ఏం చేశాడంటే మూడు మొత్తం వాడివే స్వాధీనం అయిపోయి. ఏమైందనుకో, హౌసింగ్ బోర్డు ఇల్లన్నా ఇవ్వరాని ఆయన నాకు, వాడు మాధాపూర్ లో ఇల్లు కట్టుకున్నాడు, హౌసింగ్ బోర్డు ఇల్లు ఇవ్వమంటే లేదు అమ్మేశాను అన్నాడు.
0: అలా ఎలా వితౌట్ యువర్ సిగ్నేచర్ వితౌట్ యువర్ కన్సెంట్?
3: అప్పుడులో అన్ని నడిచేవి కదమ్మ రిజిస్ట్రేషన్,
0: రిజిస్ట్రేషన్
3: చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేయమంటే చేసేస్తారు. అలాంటి రోజులు అవి ఎప్పుడు 1988-89.
0: ఓకే,
3: అయితే అప్పుడు ఏం పోనీ దుందిగల్ది ఇదేదో ఆ కౌరవాలని పాండవులు అడిగినట్టుగా 5 ఊళ్ళు ఇమ్మని అనేటట్టుగా 280 గజాల్లో 140 గజాలు ఇమ్మను మన. అది కూడా నచ్చింది వీటి లేదు. ఇక దాన్ని ఇంకా పోరాడి పోరాడి ఏం చేస్తాం సొంతాన్ని పోని కోర్చుకెళ్దాము అంటే ఇంకా లేదులే, నాకు లేదు ఇక నుంచే నా జీవితం అనుకున్నా అప్పటి నుంచి. ఎప్పుడు 1995-2000 నుంచి అనుకున్నా అనమాట, ఇప్పుడే నేను జీవితం ప్రారంభించాను ఇక నుంచి నాది అనుకోని. అయితే భగవంతుడు నాకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు, తగిన శాస్త్రం జరిగింది అనమాట.
0: అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భో మాతే సంజోత్సవ కర్మణి. అది ఎట్లానైనా వస్తుంది మన కళ్ళ ముందే,
3: మన కాళ్ళ ముందే, ఎవరికి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయి వాడికి.
0: ఓకే ఓకే,
3: తెలుసుకోలేకుండా చాలు అనుకున్నా, ఆ భగవంతుడు ఉన్నాడులే అనుకున్నాను.
0: చాలు అనుకోవద్దులేండి, బట్ ద థింగ్ ఈస్ దట్ ఓకే, మనకు చేసిన దానికి కర్మ అట్లా రివర్స్ గా బౌన్స్ బ్యాక్ అయింది. అప్పుడైనా తనలో తాను రిగ్రెట్ అయిపోయి ఏదో నేను ఎక్కడో ఏదో చేయడం వల్ల ఇలా జరిగింది అని అనుకోని మీ దగ్గరకు వచ్చాడా ఇప్పుడు?
3: బాధపడబోదనమ్మా, నా పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాడు మా బావమరుదలకి వాళ్ళకి మూడు అని చెప్పని.
0: ఓహో,
3: వాళ్ళేమనుకుంటారు?
0: కరెక్టే, అపర కుబేరునికి మా చెల్లెలు ఇచ్చామనుకుంటారు.
3: మర్చిపోవడమో ఏదో అవుతుంది, కానీ వాళ్ళు బాధపడతారు కదా.
0: అంతే కదా,
3: మా భార్య కూడా చనిపోయింది అసలు యాక్చువల్ గా.
0: అయ్యయ్యో, ఓకే,
3: ఎక్స్పైర్డ్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇది జరిగిన సంఘటన.
0: ఓకే అండి.

0: అన్నదమ్ముడికి పుట్టడమే నాకు వేస్ట్.
1: ఇంకా అట్లా
0: మర్చిపోయాను, ఇంకా మాటలు లేవు, మంత్రులు లేవు, ఏమీ లేవు.
1: అట్లా అనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, సో ఎప్పుడైనా సరే మనము, అంటే నేను టాపిక్ ఇచ్చే ముందు అనుకున్నాను, మనం మర్చిపోని సంఘటన అని అంటే మర్చిపోని సంఘటన అనే అందరికి అర్థమవుతుంది. బికాస్ మన లైఫ్లో మనం జనరల్గా చాలా ఉంటూ ఉంటాయి, మన లైఫ్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటాము, లేకపోతే కొందరితో మనకు సాంగత్యం ఉండటం కూడా మర్చిపోలేని సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మీరు మర్చిపోయిన ఇంపార్టెంట్ డే అంటే, జనరలీ నేను అక్కడ ఒక పాజ్ చేసి మీ పెళ్లి రోజులు, మీ బర్త్డేలు అలా కాకుండా ఇంకేదైనా వెరైటీగా ఆలోచించి చెప్పండి అని చెప్దాం అనుకున్నాను. బట్ స్టిల్ జనరల్గా అందరికీ కనెక్ట్ అయ్యేటట్టుగా మీరు మర్చిపోయిన సంఘటన గురించి చెప్పండి అంటే, ఓకే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంది, బట్ స్టిల్ ఎప్పుడు కూడా ఎవరికి మనము హాని తలపెట్టకుండా ఉండి మన వంతు సహాయం వాళ్ళకి చేయకపోయినా పర్వాలేదు. ఐ ఆల్వేస్ సేస్ మన దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మనం మాట్లాడే ఒక మంచి మాట ద్వారానైనా వాళ్ళకి సహాయం జరగవచ్చు, లేదా ఆర్థికంగా మనకు ఒకవేళ మన స్థితి బాగుంటే అట్లానైనా సహాయం చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా మన పరిధిలో లేని విషయాలని మనం ఏదో మీద వేసుకోవడము, అంతేకాకుండా ఏదో గొప్పలకు పోయి చేయడం అనేది, లేదా ఒకరిని మోసపూర్వకంగా నమ్మిచ్చి ఇది చేయాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు. బికాస్ కర్మ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి, ఇతరులకి హాని కలగకుండా. సమాజంలో మనం ఒక వ్యక్తిగా సమాజానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మనం మంచిగా సంస్కారవంతులుగా ఉంటే అదే 1000 రెట్లు సమాజానికి మనం ఇచ్చినట్టుగా. వెల్ మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణతో వివిధ సంస్కరణలు చేపట్టి సౌకర్యాలు కల్పించడంతో దేశం ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హార్ముజ్ జలసంధిలో క్షిపణి దాడికి గురైన కువైట్ ఆయిల్ ట్యాంకర్లోని 5 భారత పౌరులను ఒమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్, ఆల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యా వైద్య శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్ బండి వద్ద వేలాది మహిళలతో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని చెప్పారు. నాలా చట్టం అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. అనంతగిరి ఘాట్ రోడ్లోని బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఆసియా క్రీడలు. పురుషుల హాకీ ఫైనల్లో మలేషియాపై 5-1 తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత పతకాల పట్టికలో స్వర్ణాల సంఖ్య 21 చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను

0: గుడ్ ఈవినింగ్ ఆల్ ది లిసనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో లైఫ్ రాంగుల్ మాయం 8:04 స్టూడియో క్లాక్ లోకల్ ఫిల్ గా కనిపిస్తోంది. వెల్కమ్ టు తెలంగాణ, తెలంగాణ గుండె చప్పుడుకి వెల్కమ్ చెప్పిస్తుంది మీ ఆర్జే డాక్టర్ దీపాని దానకవి. వెల్, తెలంగాణ చారిత్రక వైభవానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రముఖ చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు మీరు ఒక్కొక్కటిగా వింటున్నారు. ఇవాళ మనము కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. అవేంటో ఈ పాట తర్వాత విందాం. స్టే విత్ మీ.
1: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
2: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
1: దాంతో నా వీపు గోకోవాలనుంది.
2: నువ్వే మాయ చేసావు గాని
1: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

నువ్వే మాయ చేశావు కానీ అని అక్కడ హీరోయిన్ అనింది. కానీ ఇక్కడ మాత్రం మాయ లేదు, మంత్రం లేదు, మర్మం లేదు, ఏం లేదు. తెలంగాణ చరిత్ర చెప్పడానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ ఒక్కడు సినిమాలోని ఈ పాట ప్లే చేయడానికి గల కారణం, తెలంగాణ గుండె చప్పుడులో భాగంగా ఫస్ట్ తెలంగాణలో హోల్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే.

వరల్డ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది భారతదేశంలో దక్షిణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఒక పెద్దది సో పెద్ద సంస్థ. సో ఇక్కడ చాలా పర్యాటక ప్రదేశాలున్నాయి, చారిత్రక ప్రదేశాలున్నాయి, స్మారక చిహ్నాలున్నాయి, కోటలున్నాయి, జలపాతాలున్నాయి, అడవులున్నాయి, దేవాలయాలు కూడా ఉన్నాయి. సో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ వంటి అతిపెద్ద నగరాలలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా చార్మినార్, గోల్కొండ కోట, కుదుబ్షాహీ సమాధులు, చౌమాలా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, భువనగిరి కోట ఇలాంటివన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని స్మారక చిహ్నాలు. వాటి గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

వెల్ ఫ్రెండ్స్, సో తెలంగాణలో చార్మినార్, హైదరాబాద్లో చార్మినార్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేస్. అది 1591లో మూసీ నదికి తూర్పు ఒడ్డున నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఒక స్మారక చిహ్నం ఇది. భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాల జాబితాలో చేరిన ఈ కట్టడం హైదరాబాద్కు ప్రపంచ చిహ్నంగా పేరు తీసుకొచ్చింది. సో చార్మినార్కు ఈశాన్యంలో లార్డ్ బజార్, పశ్చిమాన గ్రెనైట్తో నిర్మించిన మక్కా మస్జిద్ ఉంటుంది. ఆ తర్వాత మరొక కట్టడం గోల్కొండ కోట. ఒకప్పుడు కుతుబ్ షాహీలతో పాలించబడిన గోల్కొండ కోట భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన కోటగా నిలిచింది. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

గోల్కొండ చరిత్ర చాలా గోల్కొండ కోటకు చాలా గొప్ప చరిత్రే ఉంది. ఇక తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యేది శ్రీరామదాసు, భక్త రామదాసు గురించి. అక్కడ ఒక పెద్ద లైక్ భక్త రామదాసుని చెరసాలలో బంధించడము, ఆ తర్వాత ఆయన రామలక్ష్మణుల కోసము పరితపించడము, ఇదంతా కూడా అక్కడే జరిగాయి సీన్స్ అన్నీ కూడా. సో ఇది కుతుబ్షాహీలచే పాలించబడిన కోట. సో కుతుబ్షాహీ రాజవంశీయుల పాలకులందరికీ అంకితం చేయబడిన వివిధ కట్టడాలు కూడా ఈ గోల్కొండ సమీపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణలో మరొక ప్రసిద్ధమైన కట్టడం ఏంటంటే కాకతీయ కళాతోరణం. ఇది కాకతీయ రాజవంశంలో వరంగల్ జిల్లాలో నిర్మించిన ఒక చారిత్రక తోరణం. దానికి చిహ్నం ఇది. దాదాపు 1200 సంవత్సరంలో కాకతీయ రాజవంశ పాలనలో ఈ తోరణాన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా దీన్ని తీసుకోబడింది. ఇక ఇటువైపు మనం చూసుకున్నట్లయితే భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇది 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య పాలకుడు 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్యచే ఏకశిలపై నిర్మించబడిన కోట ఈ భువనగిరి కోట. సో అతని పేరు మీదే దీనికి త్రిభువనగిరి అని పేరు పెట్టబడింది. సముద్ర మట్టానికి 609.6 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట ఇది. ఈ కోట రాణి రుద్రమాదేవి, ఆమె మనవడు 2వ ప్రతాపరుద్రుడి పాలనలో ఉండేదట. ఇక మాట్లాడుకుందాం, స్టే విత్.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కల్పాక్షి కొలనుపాక దేవాలయంలో కొలనుపాక గ్రామంలో ఈ దేవాలయం ఉంది. దాన్ని కల్పాక్షి అంటారు. రాను రాను అది కొలనుపాకగా మారింది. 2000 సంవత్సరాల పురాతనమైన జైన దేవాలయం ఇది. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. అత్యాధునికమైన వాస్తుశిల్పాలు, శిల్పకళలకు నిలయంగా ఇది ఉంటుంది. ఇక్కడ రిషభంత మాణిక్య స్వామి విగ్రహము ఉందట. అది మొదట రావణుని భార్య మండోదరి చేత పూజింపబడిందని చెప్తూ ఉంటారు. దీనిని కళ్యాణ పాలకుడు ఇక్కడికి తీసుకొచ్చారని చెప్తూ ఉంటారనమాట. సో ఈ దేవాలయం లోపలి భాగం ఎర్రని ఇసుకరాయి, తెల్లని పాలరాయితో చేయబడి ఉంది. అంతకన్నా ముందు వచ్చేది యాదగిరిగుట్ట. అక్కడ ప్రధాన దైవం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. ఋష్యశృంగ మహర్షి కుమారుడైనటువంటి యాద మహర్షి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహస్వామి కోసం ఘోర తపస్సు చేశాట. తన తపస్సు కోసం అనుగ్రహం పొందిన తర్వాత నరసింహ భగవానుడు శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ గండవేరుండ నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహ అనే 5 అవతారాలలో ప్రత్యక్షమయ్యాడట. అందుకే దీన్ని పంచనారసింహ క్షేత్రం అని చెప్తూ ఉంటారు. మాట్లాడుకుందాం, స్టే విత్.

వెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది ఇది. సో ఇక్కడ మనకు విష్ణు భక్తులు శివభక్తులు కనిపిస్తూ ఉంటారు. దీనిని 779-975 మధ్యకాలంలో క్రీస్తుశకం చాళుక్య రాజులు నిర్మించారనమాట. దీనికి శివావతారమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరు పెడుతూ ఉంటారు. తర్వాత రామప్ప దేవాలయం. ఈ దేవాలయంలోని ఒక శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇది క్రీశకం 1213 నాటిదని, కాకతీయ పాలకుడు గణపతి దేవుని కాలంలో జనరల్ రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించినట్లు చెప్తూ ఉంటారు.

వెల్ ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మంచి జలపాతాలు కూడా ఉన్నాయి. కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మల్లెల తీర్థం శ్రీశైలం నుంచి 58 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీముని పాదం, ఇది గూడూరు బస్టాండ్కి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొచ్చెర జలపాతం నిర్మల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గాయత్రి జలపాతం, ఇది కుంతల

జలపాతం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా చాలా ఆకర్షణలు ఉన్నాయి. నిర్మల్ పట్టణ హస్తకళలు కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, బడా పహాడ్ దర్గా లేదా పెద్దగుట్ట కావచ్చు, తర్వాత చాలా ఉద్యానవనాలను చోటు చేసుకుంది మన హైదరాబాద్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే. స్టే విత్ మీ.

0: రెయిన్బో 101.9.
1: వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ది లిజనర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9901 స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. వెల్కమ్ టు మైండ్ ఫుల్. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపాని దాన్కవి. సో ప్రస్తుతం మనకు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన, ఇలా ప్రతి ఒక్కరిని ఆందోళనకి గురి చేస్తున్న సమస్య కదా ఇది. సో మరి దీని నుంచి కాస్త ఉపశమనం పొంది ప్రశాంతంగా మనం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మైండ్ఫుల్నెస్ అనేది ఉండాలి. అసలు అదేంటి, ఏంటి, ఏం చేస్తే వస్తుంది, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

జనరలీ మైండ్ఫుల్నెస్ అంటే గతం గురించి ఆలోచించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి అస్సలు భయపడకుండా ప్రస్తుత క్షణాలు అంటే మనం వర్తమానంలోనే పూర్తిగా జీవించాలి, అదే మైండ్ఫుల్నెస్. మనం చేసే పనిపైన, మన శ్వాస పైన, మన చుట్టూ ఉన్న వాతావరణం పైన పూర్తి శ్రద్ధ ఉంటే అదే మైండ్ఫుల్నెస్. బట్ జనరలీ ఈ మైండ్ఫుల్నెస్ని కనుక నిజంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన రోజువారి జీవితంలో వచ్చే మానసిక ఒత్తిడి కావచ్చు, ఆందోళన కావచ్చు, దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మన మైండ్ఫుల్నెస్. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, జనరల్గా మైండ్ఫుల్నెస్లో మనకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అంటే ఈ మైండ్ఫుల్నెస్ అనే సాధన చేయటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దాంతో మనం చేసే పనులపైన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మన మైండ్ బాగా పీస్ఫుల్గా ఉంటుందో డైలీ ఆరోగ్యకరమైన నిద్ర కూడా పడుతుంది. అంటే మనం రాత్రిపూట పడుకునేటప్పుడు అనవసరమైన ఆలోచనలన్నీ తగ్గిస్తే హాయిగా మనకి

నిద్రపడుతుంది. ఇంకోటి ఏంటంటే, భావోద్వేగాలపైన మనకు నియంత్రణ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇప్పుడు జెన్జీ పిల్లల్ని మనం కనుక ట్యాకిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే, జెన్జీ జెన్ ఆల్ఫా, కోపం, బాధ, నిరాశ ఇవన్నీ భావోద్వేగాలు వస్తూ ఉంటాయి కదా, సో వాటన్నిటినీ అదుపులో ఉంచుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది అన్నమాట. ఇక ఈ మధ్య కాలంలో మనం ఉంటున్న జీవన శైలి కావచ్చు, మనం తింటున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆహార నియంత్రణ లేకుండా పోవడం కావచ్చు, అండ్ ఇంటి దగ్గర నుంచి మొదలుకొంటే మనం ఎక్కడైతే అక్కడికి గమ్యాన స్థానాలకి వాకింగ్ తగ్గించి, ఎప్పుడైతే మనం ఈ వాహనాలపైన అలవాటు పడ్డామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యానికి మనం అనారోగ్య సూచనలు ఇస్తున్నట్టు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎప్పుడైతే మన మైండ్ పీస్ఫుల్గా మైండ్ఫుల్గా ఉంటుందో అప్పుడు మన శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఈ బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది మనకి బాగా తోడ్పడుతుంది అన్నమాట. సో మరి దీన్ని ఎలా మనం సాధన చేయాలి అంటే, జనరల్గా గంటల తరబడి దీనికి మనం సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. సులభమైన పద్ధతుల ద్వారా సింపుల్గా దీన్ని అలవాటు చేసుకోవచ్చు. ఫస్ట్, మైండ్ఫుల్ బ్రీతింగ్, మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ వాకింగ్, మైండ్ఫుల్ లిస్నింగ్. ఇది కనుక మన లైఫ్లో ఉంటే ఆటోమేటిక్గా మనం చాలా హ్యాపీగా ఉంటామన్నమాట. ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. దిస్ నోట్ యూజ్ ఒక దీపావశలి సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యువర్ నెక్స్ట్ సాటర్డే ఆఫ్టర్నూన్ షో. Stay with me.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.